ఈధ్రియాయ నమః వృద్ధశమనాయ నమః జాతుకరుణాయ నమః పురుష్టుతాయ నమః ఆతప్యాయ నమః వాయవే నమః అజరాయ నమః వాత్యాయ నమః కాత్యాయనీ ప్రియాయ నమః వాస్తవ్యాయ నమః వాస్తుపాయ నమః రేష్మ్యాయ నమః విశ్వమూర్ధ్నే నమః వసుప్రదాయ

నిత్యాయ నమః శంకరాయ నమః కీర్తిసాగరాయ నమః మయస్కరాయ నమః శివతరాయ నమః ఖండపరశవే నమః అజాయ నమః శుచయే నమః తీర్థాయ నమః కూల్యాయ నమః.

ప్రతరణాయ నమః, ముఖ్యాయ నమః, శూలపాణయే నమః, అలోలుపాయ నమః, ఉచ్చాయ నమః, ఉత్తరణాయ నమః, తార్యాయ నమః, తారజ్ఞాయ నమః, తార్యదూరగాయ నమః, ఆతార్యాయ నమః, సారభూతాత్మనే నమః, సారగ్రాహినే నమః, దురత్యయాయ నమః, ఆలాద్యాయ నమః, మోక్షదాయ నమః, పథ్యాయ నమః, అనర్థఘ్నే నమః, సత్యసంగరాయ నమః, షష్ఫ్యాయ నమః, ఫేన్యాయ నమః, ప్రవాహ్యోడ్డాయ నమః, సికత్యాయ నమః.

యజ్ఞకర్త్రే నమః యజ్ఞభోక్త్రే నమః యజ్ఞవిఘ్నవినాశకాయ నమః యజ్ఞకర్మఫలధ్యక్షాయ నమః యజ్ఞమూర్తయే నమః అనాతురాయ నమః ప్రపథ్యాయ నమః కింశుకాయ నమః మేధ్యాయ నమః గృహ్యాయ నమః తల్ప్యాయ నమః ధనాకరాయ నమః పులస్త్యాయ నమః క్షయణాయ నమః గేహ్యాయ నమః గోవిందాయ నమః గీతసత్క్రియాయ నమః హృదయ్యాయ నమః హృద్యకృతే నమః హృద్యాయ నమః గహ్వరేష్ఠాయ నమః ప్రభాకరాయ నమః నివేష్ప్యాయ నమః నియతాయ నమః యంత్రే నమః పాగుంసవ్యాయ నమః ప్రతాపనాయ నమః శుష్క్యాయ నమః హరిత్యాయ నమః పూతాత్మనే నమః రజస్యాయ నమః సాత్వికప్రియాయ నమః లోప్యాయ నమః ఉలప్యాయ నమః పర్ణశద్యాయ నమః పర్ణపూర్ణాయ నమః పురాతనాయ నమః భూతాయ నమః భూతపతయే నమః భూయసే నమః భూధరాయ నమః భూధరాయుధాయ నమః భూతసంఘాయ నమః భూతమూర్తయే నమః భూతఘ్నే నమః భూతిభూషణాయ నమః మదనాయ నమః మాదకాయ నమః మాద్యాయ నమః మదఘ్నే నమః మధురప్రియాయ నమః మధవే నమః

భవవైద్యాయ నమః, యోగి వైద్యాయ నమః, యోగి సిద్ధాయ నమః, హృదాసనాయ నమః, ఉత్తమాయ నమః, అనుత్తమాయ నమః, అశక్తాయ నమః, కాళకంఠాయ నమః, నిషాదనాయ నమః, ఆశాస్యాయ నమః, కమనీయాత్మనే నమః, శుభాయ నమః, సుందర విగ్రహాయ నమః, భక్త కల్పతరవే నమః, స్తోత్రే నమః, స్తవ్యాయ నమః, స్తోత్రవరప్రియాయ నమః, అప్రమేయ గుణాధారాయ నమః, వేదకృతే నమః, వేద విగ్రహాయ నమః, కీర్త్యాధారాయ నమః, కీర్తికరాయ నమః, కీర్తిహేతవే నమః, అహేతుకాయ నమః, అప్రదృశ్యాయ నమః, శాంతభద్రాయ నమః, కీర్తిస్తంభాయ నమః, మనోమయాయ నమః, భూషయాయ నమః, అన్నమయాయ నమః, భోక్త్రే నమః, మహేశ్వాసాయ నమః, మహీతనవే నమః, విజ్ఞానమయాయ నమః, ఆనందమయాయ నమః, ప్రాణమయాయ నమః, అన్నదాయ నమః, సర్వలోకమయాయ నమః, యష్ట్రే నమః, ధర్మాధర్మ ప్రవర్తకాయ నమః, అనిర్విణ్ణాయ నమః, గుణగ్రాహిణే నమః, సర్వధర్మ ప్రవర్తకాయ నమః, దయాసుధార్ద్రనయనాయ నమః, నిరాశినే నమః, అపరిగ్రహాయ నమః, పరార్థవృద్ధయే నమః, మధురాయ నమః, మధురప్రియదర్శనాయ నమః, ముక్తాదామపరితాంగాయ నమః, నిస్సంగాయ నమః, మంగళాకరాయ నమః, సుఖప్రదాయ నమః, సుఖాకారాయ నమః, సుఖదుఃఖ వివర్జితాయ నమః, విశృంఖలాయ నమః, జగత్కర్త్రే నమః, జితసర్వాయ నమః, పితామహాయ నమః, అణపాయాయ నమః, అక్షయాయ నమః, ముండినే నమః, సురూప్యాయ నమః, రూపవర్జితాయ నమః, అతీంద్రియాయ నమః, మహామాయాయ నమః, మాయావినే నమః, విగతజ్వరాయ నమః, అమృతాయ నమః, శాశ్వతాయ నమః, శాంతాయ నమః, మృత్యుఘ్నే నమః, మూకనాశనాయ నమః, మహాప్రేతాసనాసీనాయ నమః, పిశాచాణుచరావృతాయ నమః, గౌరీవిలాససదనాయ నమః, నాగానన విశారదాయ నమః, విచిత్రమాల్యవసనాయ నమః, దివ్యచందనచర్చితాయ నమః, విష్ణుబ్రహ్మాదివంద్యాంఘ్రయే నమః, సురాసురనమస్కృతాయ నమః, కిరీటలేడిఫాలేందవే నమః, మణికంకణభూషితాయ నమః, రత్నాంగదాంగాయ నమః, రత్నేశాయ నమః, రత్నరంజితపాదుకాయ నమః, నవరత్నగణోపేతకిరీటాయ నమః, రత్నకంచుకాయ నమః, నానావిధానేకరత్నలసత్కుండలమండితాయ నమః, దివ్యరత్నగణాకీర్ణకంఠాభరణభూషితాయ నమః, గలవ్యాళమణయే నమః, నాసాపుటభ్రాజితమౌక్తికాయ నమః, రత్నాంగులీయవిలసత్కరశాఖానఖప్రభాయ నమః, రత్నభ్రాజద్హేమసూత్రలసత్కటితటాయ నమః, పటవే నమః, వామాంకభాగవిలసత్పార్వతీవీక్షణప్రియాయ నమః, లీలావలంబితవపుషే నమః, మానసమందిరాయ నమః, మందమందారపుష్పౌగలసద్వాయునిషేవితాయ నమః, కస్తూరీవిలసత్ఫాలాయ నమః, దివ్యవేషవిరాజితాయ నమః, దివ్యదేహప్రభాకూటసందీపితదిగంతరాయ నమః, దేవాసురగురవే నమః, స్తవ్యాయ నమః, దేవాసురనమస్కృతాయ నమః, హస్తరాజపుండరీకాయ నమః, పుండరీకనిభేక్షణాయ నమః, సర్వశాస్యగుణాయ నమః, అమేయాయ నమః, సర్వలోకేష్టభూషణాయ నమః, సర్వేష్టదాత్రే నమః, సర్వేష్టాయ నమః, స్ఫురణమంగళవిగ్రహాయ నమః, అవిద్యాలేశరహితాయ నమః, నానావిద్యైకసంశ్రయాయ నమః, మూర్తీభవత్కృపాపూరాయ నమః, భక్తేష్టఫలపూరకాయ నమః, సంపూర్ణకామాయ నమః, సౌభాగ్యనిధయే నమః, సౌభాగ్యదాయకాయ నమః, హితైషిణే నమః, హితకృతే నమః, సౌమ్యాయ నమః, పరార్థైకప్రయోజనాయ నమః, శరణాగతదీనార్థపరిత్రాణపరాయణాయ నమః, జిష్ణవే నమః, నేత్రే నమః, వషత్కారాయ నమః, భ్రాజిష్ణవే నమః, భోజనాయ నమః, హవిషే నమః, భోక్త్రే నమః, భోజయిత్రే నమః, జేత్రే నమః, జితారయే నమః, జితమానసాయ నమః, అక్షరాయ నమః, కారణాయ నమః, క్రుద్ధాయ నమః, సమరశారదప్లవాయ నమః, ఆజ్ఞాపరేచ్ఛాయ నమః, గంభీరాయ నమః, కవయే నమః, దుస్వప్ననాశకాయ నమః, పంచబ్రహ్మసముత్పత్తయే నమః, క్షేత్రజ్ఞాయ నమః, క్షేత్రపాలకాయ నమః, వ్యోమకేశాయ నమః, భీమవేషాయ నమః, గౌరీపతయే నమః, అనామయాయ నమః, భవాబ్ధితరణోపాయాయ నమః, భగవతే నమః, భక్తవత్సలాయ నమః, వరాయ నమః,
வரிஷ்டாய நமஹ, நேதிஷ்டாய நமஹ, பிரியாய நமஹ, பிரியவதனாய நமஹ, சுதயே நமஹ, நியந்த்ரே நமஹ, யவிஷ்டாய நமஹ, க்ஷோதிஷ்டாய நமஹ, யவிஷ்டாய நமஹ, யமசாசகாய நமஹ, ஹிரண்யகர்ப்பாய நமஹ, ஹேமாங்காய நமஹ, ஹேமரூபாய நமஹ, ஹிரண்யதாய நமஹ, ப்ரஹ்மஜ்யோதிஷே நமஹ, அநாவேக்ஷ்யாய நமஹ, சாமுண்டாஜனகாய நமஹ, ரவயே நமஹ, மோக்ஷார்த்தினே நமஹ, ஜனசம்சேவ்யாய நமஹ, மோக்ஷதாய நமஹ, மோக்ஷநாயகாய நமஹ, மஹாஸ்மசானநிலையாய நமஹ, வேதாஸ்வாய நமஹ, பூரதஸ்திதாய நமஹ, மிருகவ்யாக்ரசர்மதாம்னே நமஹ, பிரச்சன்னாய நமஹ, ஸ்ஃபடிகப்ரபாய நமஹ.

0: ఆయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి. అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవలం రామమే అనుకోవద్దు. రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు గారు చెప్తాడు. ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడు అప్పుగడు ముందు. ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే. ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమది. రామము అంటే సౌందర్యం ఆనందం అని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం. వేదం అర్థం చేసుకోలేని వేదన పడే వాళ్ళకి పాపం వాళ్ళ అవస్థలు వాళ్ళవి. వాళ్ళకి వేదంలో మిగులుతాయి, వేదం దొరకదు. సరే, వేదం చెప్పిన అర్థం అది. నమశివాయ అనే మహాపంచాక్షరీ విద్య ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే అధర్వ శీర్ష మంత్రముల్లో ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఇది. కిం తధ్యానం కోవాధ్యాత కశ్చేయ అని చెప్పబడుతున్నది. ఏది ధ్యానం చేయాలి, ఎవరిని ధ్యానం చేయాలి అంటే శివ ఏకోధ్యేయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్యా. అన్నీ విడిచిపెట్టి ఆ శివుణ్ణి ధ్యానించాలి. అంటే సర్వబంధములు విడిచిపెట్టి ఏకాగ్ర బుద్ధితో ఆ శివ ఏకోధ్యేయ అని ఉపనిషత్తు ప్రతిపాదించి మనకి చెప్తూ ఉన్నటువంటి విషయం. ఆ కారణం చేతనే శివయోగోధ్యేయ శివంకర ఇలాగ దివ్యమైనటువంటి పంచాక్షరి విద్య ఉండడం చేతనే రుద్రం గొప్పదైందిట. పంచాక్షరి కలిగిన రుద్రం ఉండడం చేతనే వేదం గొప్పదైంది అన్నారు. అది విశేషం. విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశరీ శృతవు తత్ర పంచాక్షరి తత్ర శివ ఇత్యక్షరద్వయం. అది విశేషం. అందులో మళ్ళీ శివ అనేటువంటిది. అందుకే రుద్రం వేదానికి ప్రాణమైతే, రుద్రానికి ప్రాణం అష్టమోనువాకమైతే, దానికి ప్రాణం నమశివ అయితే దానికి ప్రాణం శివ అనేటువంటిది. ఆ రెండక్షరాల చిన్ని నామంలో ఎంత దాగి ఉందయ్యా. అందుకే దీనికి జీవరత్నం అని పేరు. శృతి జీవరత్నం అని దీనికి పేరు అని మంత్రశాస్త్రములు మనకు చెప్తున్నాయి. నమశివాయ అనే మంత్రం అక్షరముల్లోనే శక్తి ఉందిట. అందుకే శివాయ నమః అని కూడా పంచాక్షరి, నమశివాయ అని కూడా పంచాక్షరి. ఈ పంచాక్షరి విద్యతో అనేక ప్రయోగాలు తంత్రశాస్త్రం చెప్తూ ఉన్నది. మనవాయశై అని ఒకటి, మనయవాసి ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. అయితే ఇవి మనం చేయడానికి కాదు, దాని విధానాలు తెలుసుకుని చేయవలసింది. చెప్పడం ఏమిటి అంటే నమశివాయ అంటే శివునకు నమస్కారం అనే సాహిత్యార్థం మాత్రమే కాక నా మా శివాయ అనే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంది గనక దీని కాంబినేషన్స్ అటు ఇటు మార్చి అనేక రకములైన ఎనర్జీస్ని పొందడం అనేటువంటిది మనకు తంత్రశాస్త్రాలు చెప్తున్న విషయం. అందుకే శివాయ నమః నమశివాయలో ఏముంది అనేది మన వ్యాఖ్యానానికి కూడా అందనంత గొప్ప విషయం ఉంది. అది చెప్పుకోవడం వరకే ఇక్కడ. అందుకే పంచాక్షరికి అర్థం ఏమిటి అంటే నేను అవ్వండి చెప్పడానికి నమస్కరించాలి తప్ప దాని గురించి మనం వ్యాఖ్యానించలేము. పంచాక్షరి అర్థం పరమశివుడే. ఆయన్ని మనం చెప్పగలమా? మళ్ళీ పంచాక్షరి చెప్పాలంటే రుద్రం ప్రారంభించాల్సిందే. రుద్రమంతా పంచాక్షరిలో ఉంది. సృష్టిలో ఉన్న ఘోరాఘోర చైతన్యమంతా నీకు అనుకూలమే, శుభంకరం కావాలి అంటే నమశివాయ అనే శక్తిని నువ్వు సంపాదించుకో. దానితో ఘోరాఘోరములన్నీ శివంకర్మలుగా మారుతాయి. అంతేకాదు ఘోరములన్నీ కూడా శివమే అనే జ్ఞానం కలుగుతుందయ్యా అన్నాడు. అది విశేషం. ఘోరములు అఘోరములు అవడం ఒకవైపు ఉంచితే ఘోరాఘోరములు రెండూ శివములే అని తెలుసుకోగలిగే ద్వంద్వాతీత స్థితి శివుడి వల్ల వస్తుంది, శివనామం వల్ల వస్తుంది. ఈ రహస్యం తెలిసిన ఉపాసకుడు దుర్జటి మహాకవి. అందుకే పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్య భాషణోల్లాసికిన్ శివనీ నమము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అని అన్నారు. సర్వ జీవులకి ఎల్లవేళలా విశ్రాంతి స్థానం ఎవడో అతడు శివుడు. శేరతే అస్మిన్ ఇతి శివ, సర్వం శేరతే అస్మిన్ ఇతి శివ. అలాగే సర్వస్మిన్ శేతే ఇతి శివ, అన్నీ ఎవరి యందు ఉన్నాయో అతడు శివుడు, అన్నిటి యందు ఎవడున్నాడో అతడు శివుడు అన్నారు. ఎంత చక్కగా చెప్పేశారు చూడండి. అందుకే శివశబ్దానికి ఇన్ని అర్థములు. అలాగే వశకాంతవు శివస్మృత అన్నారు, ప్రకాశస్వరూపుడు అని శివుడికి అర్థం అంట. అంటే సృష్టిలో ఇది ఈ వస్తువు అని మనం తెలుసుకుంటున్నాము అంటే దానికి ప్రకాశం ఉంటేనే కానీ తెలుసుకోలేం. ప్రకాశం వస్తువు మీదే కాదు, తెలుసుకునే వాడిలో కూడా ఉండాలి. అంత సూర్యుడు ప్రకాశించి ప్రతి వస్తువును చూపిస్తున్నా చూసేవాడికి కళ్ళు లేకపోతే ఏమవుతాడండి? అందుకే వస్తువును చూడగలిగే ప్రకాశం వీడిలో ఉండాలి, బయట ప్రకాశం ఉండాలి. ఈ ప్రకాశం కట్టుకుంటే చాలదు, బుద్ధికి కూడా ఉండాలి. బుద్ధికి ఉంటేనే ఏ వస్తువు తినాలో, ఏ వస్తువు చూడాలో, ఏ వస్తువు వినాలో తెలుస్తుంది. లేకపోతే ఒక సౌండ్ ఎక్విప్మెంట్ని ఇస్తే అది నోట్లో వేసుకుంటే కష్టం. దేన్ని వినాలి, దేన్ని చూడాలనే ప్రకాశం మనలో కలగాలి. దీన్నే ప్రజ్ఞ అని మనం అంటాం. మనలో ప్రజ్ఞారూపంగా ప్రకాశించేవాడు ప్రతి జీవుల్లోని ప్రకాశిస్తున్నాడు. అందువల్లనే పసిపిల్లవాడి అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి నోటి మీద తేనె వేసినా వాడు వెంటనే చప్పరిస్తాడు. వాడికి చప్పరించాలన్న ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? తదంతర్గతమైన ఈశ్వర చైతన్యం చేత. ఇలా సృష్టిలో ప్రతి వాడి లోపల కూడా ప్రకాశ రూపమైన చైతన్యంగా ఉన్నటువంటి వాడు ప్రకాశించు వాడు, ప్రకాశింపజేయు వాడు. కనుక వశకాంతవు శివస్మృత. వశ అనే ధాతువు నుంచి శివశబ్దం ఉత్పన్నమైంది. ప్రకాశ స్వరూపుడు కనుకనే జ్యోతిర్లింగ అని అన్నారు. ఈ జ్యోతిగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశం అందరిలో లీనమయ్యింది. అందరిలో లీనమైన జ్యోతి గనక జ్యోతిర్లింగం అన్నారు. లింగం అంటే లీనమై ఉన్నవాడు అని అర్థం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వహిలీయతే లయనాల్లింగముచ్యతే అని శాస్త్రవచనములు. సర్వమనందు లీనమై ఉన్నటువంటి ప్రకాశ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు గనక జ్యోతిర్లింగ స్వరూపుడు నమశివాయ అని చెప్పబడుతున్నాడు. అలాగే శివ శివ శివ శివ అనగా వశి అవుతుందిట. ఇది కూడా వర్ణ విపర్యయ న్యాయం అని మనం చెప్పుకున్నట్లుగా వశి వశి అంటే సర్వము తన వశము చేసుకునేవాడెవడో అతడు వశి. ఈ సర్వ జగత్తు శివుడు ఆనలేనిది, చీమైనా కుట్టదు అంటాం మనం. ఈ సర్వ జగత్తు ఆయన శాసనంలోనే వెళుతుంది. ఉగ్రాయచ భీమాయచ ఆయన వశంలో ఉంది ఈ సర్వ జగత్తు. అందుకు వశి అన్నిటినీ వశం చేసుకునేవాడు. అన్నిటినీ వశం చేసుకునేవాడిని నువ్వు వశం చేసుకోవాలంటే శివ శివ అనుకో, ఆయన నీకు వశమైపోతాడు. ఆయన వశమైతే అన్ని నీకు వశమవుతాయి. ఇది అందుకే శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ధూర్జడి కేవల కవితావేశంతో చెప్పలేదు, దర్శనంతో చెప్పాడు, ఉపాసన సిద్ధితో చెప్పినటువంటి గొప్ప పద్యం ఇది. అందుకే నమశివాయచ శివతరాయచ అని చెప్పుకుని ఆడు తర్వాత జలాంతర్యామి అయిన పరమేశ్వరుడు గురించి వర్ణిస్తున్నారు. మళ్ళీ జలం గురించేనా? అంతే. నమస్సోమాయచ రుద్రాయచ సోమతో ప్రారంభించాడు, సోమంతో పూర్తి చేస్తున్నాడు. ఇక్కడ రసస్వరూపుడై ఉన్న పరమేశ్వరుడు. రసము అంటే ఆనందం. నమశివాయ అని ఎప్పుడైతే అన్నామో వెంటనే మనలో పెళ్ళుకి వచ్చే ఆనంద ప్రవాహంతో మొత్తం నిండిపోయే మన యోగ భూమికలన్నీ కూడా ఆ ఆనంద ప్రవాహ స్వరూపుడు గనక నమస్తీర్థాయచ కూల్యాయచ నమః పార్యాయచ వార్యాయచ నమః ప్రతరణాయచ ఉత్తరణాయచ నమః ఆతార్యాయచ అలార్యాయచ నమః శష్ట్యాయచ ఫేన్యాయచ నమస్సికచ్చాయచ ప్రవాహ్యాయచ. ఓకే, ఇది కూడా జల వ్యవస్థని చెప్తూ ఉంటుంది. మరొక అంతరార్థం ఏంటంటే తీర్థ్యాయచ అంటే తీర్థముల యందు ఉన్నవాడు. ప్రతి తీర్థము తీర్థం ఎందుకయ్యిందంటే శివుని వల్లే అన్నాడు. తీర్థము అంటే తరింపజేయినది అని అర్థం. గంగా నర్మదా మొదలైన మహానదులన్నీ మనకు తీర్థములు. గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి రోజు తలంచుకుంటున్న దేశంలో ఏ మూల ఉన్నా దేశం మొత్తంలో ఉన్న నదులను మనం తలంచుకుంటున్నాం. ఆ తీర్థములు ఎందు అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు. తీర్థముల్లోనే కాదు కూల్యాయచ వాటి తీరములందున్నవాడు అని అర్థం. తీర్థాల్లోనే కాకుండా వాటి ఒడ్డులు ఎందుకు కూడా ఆయన ఉంటూ ఉంటాడట. అందుకే ప్రతి నది ఒడ్డున శివాలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే తీర్థముల ఒడ్డున నర్మద దగ్గరికి వెళితే ఓంకారేశ్వరుడు, క్షిప్రానదిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, గంగానది దగ్గరికి వచ్చినప్పటికీ అయ్య విశ్వేశ్వరుడు, ఇటు గోదావరి దగ్గర త్రయంబకం మొదలుకుని ఎన్ని ఎన్ని ప్రతి తీర్థము యొక్క ఒడ్డున కూల్యాయచ ఆ తీరాల్లో ఉంటూ ఉన్నటువంటి వాడు. ఎందుకండి అలా ఉన్నాడు అంటే, నదుల్లో మునిగిపోయే వారిని ఎంత చక్కగా కాపాడుకుంటాడో ఒడ్డుల్లో తిరిగే వారిని అలాగే కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే రెండు చోట్ల ఉంటాడు. నమ తీర్థాయచ కూల్యాయచ నమ పార్యాయచ అవార్యాయచ. ఈవల ఒడ్డును ఉండేవాడు ఆవల ఒడ్డును ఉండేవాడికి నమస్కారాలు అన్నాడు. చూడండి ఎంత గొప్ప భావమో ఇక్కడ చూడండి చెప్తున్నాడు. ఈవల ఒడ్డును ఉండేవాడు ఆవల ఒడ్డును ఉండేవాట. అంటే ఒక ప్రవాహం వెళుతూ ఉంటే ప్రవాహంలో ఆయన ఉండడమే కాకుండా ప్రవాహానికి ఇరు ఒడ్డుల యందు ఉన్నవాడు. ఇది విశేషం. కదిలి వెళ్ళేది ప్రవాహం, కదలనిది ఒడ్డు. ఒడ్డు కదలకుండా ఉంటేనే మనం ధైర్యంగా కాలు వేయగలం అక్కడ. ఆ ఒడ్డు మించి మళ్ళీ ఇందులో అడుగు వేయగలం. ఆ ఒడ్డులు ఇరు ఒడ్డుల యందు కాపాడేవాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళేటప్పటికీ ఇక్కడ నుంచి పడవెక్కించేవాడు ఆయనే, అక్కడ పడవ దించుకునేవాడు ఆయనే. అలా ఇరు ఒడ్డుల యందు ఉండి కాపాడుకుంటాడండి. అదేమిటో కాదు, జనన మరణ రూప ప్రవాహమైనటువంటి ఈ సంసారానికి ఏవలి ఒడ్డున ఆవలి ఒడ్డున ఉండేవాడు ఆయన. ఇది పరిణామమై కదిలిపోతున్నా ఆయన అపరిణామమై ఒడ్డులా ఉన్నాడు. అది కూల్యాయచ పార్యాయచ అవార్యాయచ అని సంసారంలో దిగం మళ్ళీ చేరాలంటే రా అని పిలుస్తాడు ఆయన. అక్కడ ఆ ఒడ్డును ఉండి ఆ ఒడ్డు చేర్చేవాడు ఆయనే, ఇరు ఒడ్డుల యందు ఉండేవాడు ఆయనే. అందుకే ప్రతరణాయచ ఉత్తరణాయచ. తరణాయచ అంటే దాటించువాడు. అంటే ఈ వ్యవస్థ మీకు ఎలా గుర్తు రావాలంటే, ఏ నదికి వెళ్ళినా శివుడు గుర్తు రావాలి మనకి. ప్రతి నదికి కూడా తీర్థం అనుకోండి మీరు, భారతదేశంలో ప్రతి నది తీర్థమే, అది విశేషం. ప్రతి నేల క్షేత్రమే ఈ దేశంలో. ఏ జలానికి దివ్యత్వం ఉంటుందో ఆ జలం తీర్థం, ఏ క్షేత్రానికి దివ్యత్వం ఉంటుందో ఆ నేల క్షేత్రం. అదేవిధంగా మన దేశంలో ప్రతి నదీ తీర్థమే, ప్రతి నేలాక్షేత్రమే. ప్రతి నదిలో అంతర్యామి ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ నది ప్రవాహ రూపంలో ఉంటూ ఉంటే మనం ఆ ఒడ్డును నిలబడి చూడాలి. ఆ నదికి వెళ్ళాలి అనిపిస్తుంది, బోట్ షికారు చేయాలి అని. చేస్తారా, రండి రండి రండి బోట్ పెట్టుకుని రెడీగా ఉన్నాం అని ఒకటి ఉంటాడు అక్కడ ఏవలి ఒడ్డున. బాగుందంటాం, వాడి సాయం తీసుకు దిగుతాం. వాడు ఎంత చక్కగా ఎక్కించుకుంటాడండి పడవ, కాలు జారి పడిపోకుండా నేను ఉన్నాను కదమ్మా పర్వాలేదు ఎక్కండి అంటాడు వాడు. వాడు ఉన్నాడని ధైర్యంతో పడవెక్కుతాం. అలాగే ఆ ధైర్యం ఇచ్చే పటుత్వం వాడి దగ్గర, ఆ పడవ నడిపే పటుత్వం వాడి దగ్గర ఉంది, అక్కడ రుద్ర రూప చైతన్యం ఉంది. అయితే వాడు అలా నదిలోకి తీసుకెళ్ళి నాకు ఇలా తీసుకెళ్ళడమే కానీ ఒడ్డుకు చేర్చడం చేత కాదన్నాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ వాళ్ళ ఒడ్డుకి నేను చేర్చుతానులే అని మళ్ళీ అక్కడికి చేర్చగలిగే శక్తి ఉన్నవాడైతేనే మనం పడవెక్కుతున్నాం. ఈ స్వామి అటువంటి వాడు. ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దించగలడు కూడా, అక్కడ దింపుకోగలడు కూడా. అందుకు ఇక్కడున్నది అక్కడికి చేరవేసేవాడు, అక్కడున్నది ఇక్కడికి చేరవేసేవాడు కూడా ఆయనే. ఆ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే. అందుకే ప్రతరణాయచ ఉత్తరణాయచ. ప్రా అంటే బాగా ఒడ్డు చేర్చువాడు, అంటే సగం దించి ఊరుకోడు, చక్కగా ఒడ్డుని పెట్టి మనం సెటిల్ అయ్యేమన్నాక సరివేందా అయితే వెళ్ళులే అని చెప్పి మళ్ళీ మరొకరిని పడవెక్కించుకుంటాడు ఆయన. అందుకని నాకు వెనకాల చాలా బేరాలు ఉన్నాయి, దిగిపోండి ఆయన. చక్కగా ప్రతరణాయచ బాగా దాటిస్తాడు, ఉత్తరణాయచ ఉత్కృష్టంగా దాటిస్తాడు. ఇదేంటంటే చెప్పిందే చెప్పడం, బాగా దాటిస్తాడు సరిపోయింది, ఉత్కృష్టంగా దాటిస్తాడు రెండు ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జీవుడు కర్మానుభవాలు పొందుతూ వాడి సాధనలకు అనుగుణంగా ఒక్కొక్క స్థితి నుంచి అంచెలంచెలుగా దాటడమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మానవోపాధి పొందాం, అందరూ మోక్షం పొందిపోతారా? పూర్తిగా మోక్షం పొందిపోతే మరి మళ్ళీ నదిలో దిగాల్సిన అవసరం లేని తన స్థానానికి చేరినట్టు. కానీ అలా కాకుండా జీవుడు ఈ సాధనకు అనుగుణంగా ఒక ఉత్తమ స్థితిని పొందుతాడు, లేదా మరొక ఉత్తమ ఉపాధిని పొందుతాడు. అటు తర్వాత సాధన తర్వాత ఇంకా ఉత్తమ అంచెలంచెలుగా వెళ్ళి కైవల్యాన్ని పొందుతారు జీవులు. ఇలా వారి వారి సాధనలకు అనుగుణంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేవాడు ప్రతరణాయ. అది విశేషం. అలా కాకుండా మరి తిరిగి రానవసరం లేని పరంధామానికి చేర్చేవాడు ఉత్తరణాయ. అది విశేషం. అందుకు ఉత్తమ లోకములకు ఊర్ధ్వగతులకు జీవుణ్ణి చేర్చేవాడెవడో అతడు ప్రతరణాయ. తిరిగి రాను తన కైవల్యధామానికి ఎవడు చేర్చుకుంటున్నాడో ఆయన ఉత్తరణాయ. ఇది విశేషం. అందుకే జీవితంలో ఒక శుభం వెలువడమే కాదు, ఆ జీవుడికి పుట్టగతులు లేకుండా ఉండే స్థితి కల్పించడం ఆయన. అది కొందరికి పుట్టగతులు ఉండవండి అంటారంటే అర్థం ఏమిటి? పుట్టగతి లేకపోవడం అనేది కైవల్య పద్ధతిలో ఆలోచిస్తే గొప్ప విషయం. మరి పుట్టడండి అని, మరి పుట్టడండి అన్నప్పుడు అది తిట్టెలా అవుతుందండి. పుట్టగతులు ఉండవు అనేది తిట్టెలా అవుతుంది. దీని అర్థం తెలుసుకోండి, పుట్టుక లేకపోవడం అంటే పుట్టుక అవసరం లేకపోవడం అనే స్థితి కైవల్యం. కానీ పుట్టవలసిన అవసరం ఉండి కూడా పుట్టడానికి ఉపాధులు లేని దౌర్భాగ్య స్థితి పుట్టగతులు లేకపోవడం. ఈ రెండింటికి చాలా తేడా. అంటే పాపాలు చేసిన వాడికి పుట్టగతులు ఉండవు. కొంతమంది పాపాలు చేయడమే కాకుండా ఇంత పాపిని కనుక ఈ దేహం పోతే బాగుండు అంటారు. పాపాత్ముడు దేహం ఉంచుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి, ఎందుకంటే ఇన్ని పాపాలు, ఇన్ని పాపాలు చేయడానికి కాదు, పాపం పోగొట్టుకోవడానికి, సాధన చేయడానికి, దేహం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఈ దేహం పోగొట్టుకుంటే ఈ పాపం పోదు సరికదా, దేహాన్ని పోగొట్టుకున్న కొత్త పాపం వచ్చి కూర్చుంటుంది. అది విశేషం. అందుకే ఈ దేహంతో ఏమాత్రము పుణ్య సంపాదన చేయకుండా చెయ్యరాని పాపాలు చేస్తే మరొక ఉపాధి దొరకడం మహాకష్టమైపోతుంది. దానితో ఉపాధులు లేక అవస్థలు పడుతూ ఉండవలసిన దుస్థితి ఒకటి ఉంటుంది, దానిని పుట్టగతులు లేకపోవడం అంటారు. వాడికి మరి తరించే సాధనే ఉండదు. వాడు ఆ ఒడ్డును నిలబడి ఏడుస్తూ ఉండవలసిందే. వాడు ఏ పడవ ఎక్కలేడండి, వాడిని ఎక్కించుకోడు శివుడు. అలా పుట్టగతులు లేని స్థితి లేకుండా ఉత్తమ గతులు కలిగించేవాడు ప్రతరణాయచ. ఉత్తరణాయచ అంటే మరి పుట్టవలసిన అవసరం లేకుండా యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ అని కైవల్యాన్ని ఇస్తున్నవాడు ఉత్తరణాయచ అని చెప్పబడుతున్నాడు. మొత్తానికి మనకి ఇప్పుడు ఏం తెలిసింది? స్వామి అంటే ఆతార్యాయచ అని తెలిసింది. ఇక్కడ ఆతార్యాయచ అంటే పునరాగమన మార్గాలలో ఉండే రుద్రుడు. ఈ గమన ఆగమన మార్గాలన్నింటిలో రాకపోకల ఎందు తోడై ఉండువాడు అని అర్థం. జీవుడు ఏ గతులకు వెళుతున్నా వాడిని అటు నడిపిస్తూ తాను వాడితో పాటు వెళ్ళేవాడు. ఇక జీవుడి యొక్క గతాగతాలు తెలిసినటువంటి వాడు ఆతార్యాయచ అలాధ్యాయచ. అలా అలం అంటే చాలు అని. ఈ చాలు అనే భావంతో ఎవడు బ్రతుకుతున్నాడో వాడు జీవుడు. అలాది అంటారు వాడిని, అలము అనే దానిని ఆరగించువాడు అని. అంటే ఇంకా చాలండి అనేవాడు జీవుడు. అంటే కర్మఫలాన్ని పూర్ణంగా అనుభవించేవాడు అని, వాడిలో అంతర్యామి అయి ఉండేవాడు అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవడెవడి కర్మఫలాన్ని అనుగుణంగా ఆ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఆలాధ్యాయచ అంటే కర్మఫలాన్ని అనుభవించేటటువంటి జీవుల యందు అంతర్యామిగా ఉన్నవాడు. అలా అంతర్యామిగా ఉంటూ ఆ జీవుల యొక్క రాకపోకుల్లో తోడుగా ఉంటూ వాడికి ఇవ్వవలసిన గతులిస్తూ అసలు సద్గతి కైవల్యగతి ఆ పరంధామం శివైక్యాన్ని కూడా ఆయన ఇవ్వగలడు అని ఆలాధ్యాయచ అని చెప్పి అనేక రకములుగా ఆ జీవుణ్ణి పుట్టించేటప్పుడు ఆ పుట్టుకలు ఎలా ఉంటాయో చూడండి. నమశ్యష్ప్యాయచ ఫేన్యాయచ నమశిఖచ్చాయచ ప్రవాహ్యాయచ. ఒక్క నది వల్ల ఎన్నెన్ని కలుగుతాయో ఇక్కడ చెప్తున్నాడు. శష్ప్యాయచ ఆ నదుల తీరాలు, నదుల్లో ఆయన ఉన్నాడు, దాటించే వాళ్ళల్లో ఆయన ఉన్నాడు, ప్రవాహాల్లో ఆయన ఉన్నాడు, వాటి తరంగాల్లో ఆయన ఉన్నాడు. ఇవన్నీ నిన్న ఇవాళ చెప్పుకున్నా. అంతేకాదు ఆ నదీ జలాలకి తీరంలో ఉన్నటువంటి గడ్డి పరకలలో కూడా ఆయన ఉన్నాడండి. శష్ప్యాయచ గడ్డి పరకలలో కూడా ఆయనే ఉన్నాడు. ఇవి కూడా జన్మలకి సంకేతమే, గడ్డి పరకలు జన్మలు అని. అలాగే ఫేన్యాయచ అంటే జలముల యందు నురుగుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఆ నురుగులలో కూడా స్వామి అంతర్యామి ఉన్నాడు. ఈ జలముల వల్ల ఏర్పడేటువంటి శిఖత్యాయచ ఇసుక తిన్నెలలో అంతర్యామి ఉన్నవాడు. ఇసుకలో అడుగు వేస్తున్నప్పుడు కూడా అది శివుడు అనుకుంటే దానిలో కాలు దిగబడకుండా ఉంటుంది జాగ్రత్తగా. శిఖత్యాయచ అంటే ఒక ప్రవాహం వచ్చేటప్పుడు అనేకమైన శిలల్ని అది కోసి కోసి కోసి అరిగించుకుని వాటిని ఆ విధంగా ఇసుక రేణువులుగా మలచి తెస్తున్నదంటే ఆ తీర్థ్యాయచ ఆ తీర్థములయందు అంతర్యామిగా ఉన్న రుద్ర చైతన్యం వల్లనే ఆ పని జరిగింది. అందుకే ఇక్కడ స్టోర్ అయి ఇసుక ఏర్పడింది అంటే తీర్థ్యాయచ అయిన రుద్రశక్తి పనిచేసింది ఇక్కడ వచ్చి. అది శిఖత్యాయచ ఇన్ని ఏర్పరిచి ప్రవాహ్యాయచ ప్రవాహ రూపంలో వెళ్ళేటటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఈ ప్రవాహమే లహరి అని చెప్పుకోవడం, అదే సోమము అని మొదలుపెట్టాడు. ఆ సోమమే ఇక్కడ ప్రవాహ్యాయచ అయింది. వాడు తర్వాత నవమోను వాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ స్వామి సర్వాంతర్యామిగా సర్వాత్మకుడిగా సర్వేశ్వరుడిగా ఎలా ఉన్నాడో చెప్తూ హిరణ్యాయచ ప్రపచ్ఛాయచ అని, అంటే ఊషర క్షేత్రముల యందు ఉన్నటువంటి వాడు అని మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఊషర ప్రదేశాలు అంటే ఏవి పండనటువంటి సస్యాదులకు యోగ్యము కాని క్షేత్రాల్లో ఉన్నాడు. ఏమయ్యా అలాంటి చోటు ఉండాలా అంటే ల్యాండ్స్కేప్స్ అనేక వర్ణించబడుతున్నాయి. ఇక్కడ భూమిలో రాళ్ళు ఉండాలి, రాళ్ల భూములు ఉండాలి, పంటలు పండించే సారవంతమైన భూములు ఉండాలి, ఏ సారము లేని భూములు ఉండాలి. అన్నీ ఉంటేనే అన్ని రకాల పనులు చేయగలం. అన్ని పంట పొలాలు అయితే ఇల్లు ఎక్కడ కట్టుకుంటామండి? అంతా మన్నై రాయి లేకపోతే ఇల్లు దేనితో కట్టుకుంటామండి? అందుకే అన్నీ ఉంచుతాడు స్వామి. పువ్వుని సృష్టించాడు, ముళ్ళుని సృష్టించాడు, ఆ విషయం మనం చెప్పుకున్నాం. అందుకే హిరణ్యాయచ ఊషర ప్రదేశాల్లో ఉండేవాడు, ప్రపత్యాయచ ప్రపత్యాయచ అంటే గొప్ప మార్గములు ఎందు ఉన్నవాడు. పథము అంటే మార్గం అన్నాం, ప్రపథము అంటే గొప్ప మార్గం. గొప్ప మార్గం అంటే ఏమిటి? మహాత్ములు ఏది ఆచరించి చూపించారో ఆ ధర్మ మార్గములకే గొప్ప మార్గములు అని పేరు. అలాంటి రూపంలో ఉన్నవాడని. అలాగే ప్రపచ్ఛాయచ అంటే బాగా 10 మంది వెళ్ళి వచ్చేటటువంటి త్రోవలని ప్రపచ్ఛాయచ అంటారు. ఎక్కడైనా మనం ఒక అడవిలోకి వెళితే తోవ తప్పిపోతాం అనుకోండి, అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఒక తోవ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగో తోవ కనిపించింది, అది కూడా అందరూ వెళ్ళి వచ్చినట్లుగా ఈ తోవ కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అడుగేస్తే గడ్డి కూడా మొలవదు అక్కడ, అవును కదా? అలా అందరూ నడిచి వెళ్ళడం వల్ల అక్కడ ఒక తోవ కనిపించింది. 10 మంది గమనాగమనాల వల్ల ఏర్పడినటువంటి ఆ తోవను చూడగానే అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, అమ్మయ్యా అని. అది మనకి దారి చూపిస్తున్నది. అందుకు ఆ ప్రపత్యంగా మనకి దిక్కు కానరాని అడవిలో కూడా ఆయన ఒక తోవ చూపించుతాడు, ప్రపచ్ఛాయచ అని చెప్పి నమః కింశిలాయచ. దీన్ని కింశిలాయచ అని చెప్పారు. కింశిచ కింశిలాయ అంటే శిలలతో కుత్సితములైన శిలలతో కూడిన మార్గముల యందు ఉండేవాడు, అంటే రాళ్ల మార్గాల్లో ఉండేవాడు. రాళ్ల మార్గములు కూడా ఆయనవే. కింశిలాయ, కిమ్ అంటే యామాత్రము అని కూడా అర్థం. కింశిలాయ చిన్న చిన్న రాళ్ల యందు కూడా ఆయన ఉన్నాడు, అలాగే రాళ్లతో ఏర్పడిన మార్గములందు కూడా ఆయనే ఉన్నాడు. ఇలా ఏర్పరిచినటువంటి వాడు. ఆ రాళ్ళు ఉండడం వల్ల కొన్ని చక్కగా అడుగులు వేసుకుంటూ వెళతాయట. ఆ జంతువులకు ఆ రాళ్ళు అవసరం. ఎన్ని ఏర్పాటు చేస్తున్నాడండి. మనం అనుకుంటాం ప్రకృతి మన కోసం మాత్రమే అని, కానీ ఇంకా చెప్తూనే ఆయన యొక్క సుందరమూర్తిని వెంటనే చూపిస్తుంది. లేకపోతే మన ప్రకృతిలో పరమేశ్వరుడు ఉన్నాడు నిర్గుణంగా వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ ఒక్కసారి ఆ సగుణ సుందరాకృతిని కూడా తలంచుకోవాలి గనక నమః కపర్దినేచ పులస్తయేచ అని వర్ణించింది. అంతేకాదు ఈ చదునైన చోట్లు మనం ఏర్పాటు చేసుకుని ఇల్లు మొదలైనవి ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి కావలసినటువంటివన్నీ సమకూర్చుకుంటాం. మనం ఎన్నెన్ని సమకూర్చుకున్నామో అన్నీ ఆయన వల్లనే సమకూర్చుకున్నాం. వాటన్నిటి యందు ఆయన ఉన్నాడు అని స్పృహం అనుకుంటే అవన్నీ మనల్ని రక్షిస్తాయి. అది చెప్తున్నాడు. నమో గోష్ఠ్యాయచ గృహ్యాయచ. గోష్ఠము అంటే ఆవుల శాలలు. ఇల్లు అనగానే ఒకప్పుడు ఆవుల శాల తప్పకుండా ఉండేది. ఇప్పుడు పాపం ఆవులు వెతుక్కోవలసిన దుస్థితిలో ఉన్నాం మనం. ఆఖరికి ఇప్పుడు తరం వాళ్ళకి పాలు ఎక్కడొస్తాయంటే ప్యాకెట్లోంచి అని చెప్తారు వాళ్ళు. ఆ స్థితికి మనం వెళ్ళిపోయాం. గోవులు అనే జాతిని మనం మర్చిపోతున్నాం. కానీ పరమేశ్వరుడు గోశాలల యందు ఉంటాడు. ఆయనకి చాలా ఇష్టమైన చోట్లవి. గోష్ఠ్యాయచ గోవుల శాల యందు ఉండేవాడు రుద్రుడు. ఆయన గాని గోష్ఠమునందు ఉన్నాడు అని మనం తలంచుకుంటే ఆవులకి రక్షణ. ఇది విశేషం. ఆ ఆవులకు కూడా రక్షణ కావాలి. వ్యాధులు మొదలైన వాటి నుంచి అవి బాధపడకుండా రక్షించాలి అంటే గోష్ఠములందుండే పరమేశ్వరుడు రక్షించాలి. అలాగే ఆ గోష్ఠములందు ఉండవలసినటువంటి సమస్తములైన సదుపాయములు కూడా సమకూర్చాలి. ఆవును ఎలా ఉంచాలి, గోష్ఠములు ఎలా ఉంచాలో కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. కొందరు ఆవులు పెంచే చోట్లు చూస్తాం మనం, మరి దుర్భరంగా ఉంటాయి. అలా ఉంచితే పాపంట. చాలా శుభ్రంగా ఉంచాలి గోవుల యొక్క శాలని. యజమానే గోశాల శుభ్రం చేస్తే అంతకు మించిన భాగ్యం మరొకట్లేదు రండి. దాన్ని శుభ్రం చేసి చక్కగా ఆవు దేనికి కడతారో ఆ కొయ్య కూడా దేవతాస్థానం. అది విశేషం. దానికి పసుపు కుంకాలు పెట్టాలట. అంతేకాదు శుభ్రమైన ఆ స్థలంలో ఈశాన్యాది దిక్కుల యందు ఈశాన్యము లేదా తూర్పు ఉత్తరాల్లో ఎక్కడో ఒక దగ్గర దీపాన్ని వెలిగించి దానికి నివేదన చేస్తే ఆ గోవుల ఎందుండే దేవతలందరూ సంతోషిస్తారట. అలా పూర్వం చూసుకోవనే వారు గోష్ఠములను. అందుకే ఇల్లు ఇంటికన్నా ముందు ఏం చెప్తున్నాడు? గృహ్యాయిచ ముందు గోష్ఠ్యాయిచ చెప్తున్నాడు. అది విశేషం. నీ ఇంటికన్నా ముఖ్యం గోశాల. అందుకే గోష్ఠ్యాయచ గృహ్యాయచ. గోవుల సాలయందు ఉండేవాడు ఆయన, గృహముల యందు ఉండేవాడు. ప్రతి గృహంలో రుద్రుడు ఉంటాడు. అందుకు ఆ రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గృహంలో సదాచారం, అదేవిధంగా ఈశ్వరార్చన మొదలైనవి పాటిస్తే అందులో ఉన్న రుద్రుడు ఘోరంగా కాకుండా అఘోరంగా ఉండి శాంతిని కలిగిస్తాడు. అందుకే ఇల్లంటూ ఉంటే శివార్చన అంటూ ఉండాలి అన్నారు. మనకు పూర్వకాలంలో కొన్ని శ్లోకాల్లో కూడా చెప్పారు ఏమనంటే, ఎలాంటి ఇల్లు ఇల్లయ్యా అంటే అనుకూలవతి, ప్రియవాదిని, వశ్యాయన భార్య, మాట వినే పిల్లలు, పాడి పంటలకు లోటు లేని లక్షణం, నిత్యం శివార్చన జరిగేది, ఇదయ్యా ఇల్లు అని నిర్వచించారు పూర్వం. ఇల్లు అంటే ఇదిట. అలాంటి ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంటికి వెళ్ళాలంటేనే పాపం యజమానికి భయం, ఆవిడ ఎలా పలకరిస్తుందో అనే స్థితి ఉండకూడదు. ఇంట్లో ముఖం మీదకు నవ్వు లేకుండా అలా ఉండకుండా ప్రియవాదినీచ ఆయన భార్య ఉండాలి. అలాగే చెప్పారులే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే కొడుకులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకు. అలా కాకుండా వశ్యాహ పుత్రాహ, తల్లిదండ్రుల మాట విని అణకవ కలిగినటువంటి పుత్రులు, దానికి తోడు శివారాధన, ఇవన్నీ అవిధి ఉంటాయో అదే ఇల్లని చెప్పారు. అయితే ఇవన్నీ కుదరకపోయినా శివారాధన కూడా కుదుర్చుకుండా అవన్నీ కుదురుతాయి. గృహ్యాయచ, అది విశేషం. అదయ్యా ఇల్లంటే భారతీయుల గృహం అంటే, భారతీయుల ఇళ్ళు సుఖాలు అనుభవించడానికి వాళ్ళు సృష్టించుకున్న కొంపలు కావాలి. అవి సదనములు, యజ్ఞ సదనములు, ఈశ్వరారాధన చేసే చోట్లు. అలాంటి గృహములు ఎందున్నవాడు అని అర్థం. పరమేశ్వరుడు గృహాల్లో లేకపోతే ఆ గృహాల్లో అశాంతి రూపమైన ఘోరమే ఉంటుంది. అందుకే ప్రతి గృహాలలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాణ్ణి గ్రహించడమే ఆరాధన అంటే గృహ్యాయచ. అంతేకాదు తల్ప్యాయచ గేహ్యాయచ అన్నారు. తల్పముల యందు అంతర్యామిగా ఉన్నవాడు అన్నాడు. నీ ఇంట్లోనే కాదయ్యా, నువ్వు వేసుకునే బొంతలలో, పరుపులలో, పక్కల్లో, మంచాల్లో కూడా ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాడు. ఇదేమిటండి ఇలా వర్ణిస్తున్నారు అంటే, అక్కడ శివుడు కానీ లేకపోతే ఆ పడుకున్న మంచం పరుపు కింద ఏ పాము వస్తే ఎవడు చూసుకుంటాడండి. అంతా పడుకుంటే కొన్ని పరుపులు ఉంటాయి మనకి, స్పాంజ్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది కొందరికి, కొందరికి అయితే బూరుగు పరుపులు, కొందరికి ఏ నల్లో కుడుతుంది లోపల నుంచి, ఏ డస్ట్ బగ్సో ఉంటాయి, ఎవరికేం తెలుసు. అందుకు తల్పముల ఎందుకు కూడా ఘోరాఘోర తత్వాలు ఉన్నాయి. అందుకే సృష్టిలో బాధించేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ బాధించేది రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి తెలుసు, ఆయన శక్తులు. అందుకే ప్రతి చోట ప్రతి చోట రుద్రుడు ఘోరాఘోర రూపాలతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నువ్వు మంచంపై పరుపు పరచేటప్పుడు శివ అనుకుంటావు, పడుకునేటప్పుడు శివ అనుకుంటావు, తిరిగి ఆ పరుపు మడిచేటప్పుడు శివ అనుకుంటావు. అప్పుడు నీ పడక శివం, నువ్వు లేవడం శివం, నీ బ్రతుకు శివం. అందుకే తల్ప్యాయచ అన్నారు. తల్పములు ఎందు కూడా అంతర్యామి అయి ఉన్నాడు శివుడు. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మామూలు ఇల్లు కొందరు కట్టుకుంటే గేహ్యాయచ, పెద్ద పెద్ద మేడలు కొందరు కట్టుకుంటారు. నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకున్నా అన్ని అంతస్తుల్లో నీ రుద్రుడు ఉన్నాడు. కుటీరముల్లో ఉన్నది ఆయనే, పెద్ద పెద్ద మేడల యందు ఉన్నవాడు కూడా ఆయనే. ఇలా వివరిస్తూ ఆ పరమేశ్వరుడు కాఠ్యాయచ, ఇక్కడి నుంచి అనేక రకములైన మార్గములు కూడా వివరిస్తున్నారు. అలాగే జలముల యొక్క స్వరూపాన్ని కూడా చెప్తున్నారు. పరమేశ్వరుడు బహుమార్గములు ఎందున్నాడు, రాళ్ల మార్గాలు, నీటి మార్గాలు, అన్ని మార్గములు ఆయనే. కొన్ని మార్గాలేమో కాలిబాటకు సరిపోయేవి, అవి చెప్పుకున్నాం మనం. కొన్ని మార్గాలు రథాదులు వెళ్ళడానికి, కొన్ని మార్గాలు కొన్ని గుంపులు ప్రయాణించడానికి, కొన్ని రాళ్ల మార్గాలు, కొన్ని బురద మార్గాలు, కొన్ని ఇసుక మార్గాలు, ఇన్ని రకాల మార్గాలున్నాయండి. అందుకే పథీనాం పతే నమః నమస్కరించుకున్నాం. ప్రతి మార్గంలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకుంటే మలపు మలపులలో ఉన్న మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు అంట. ప్రతి మలుపులో పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకునేవాడికి వాడు కొండలెక్కినా, నేలపై నడిచినా, నదుల మార్గాల్లో నడిచినా ఈశ్వర రక్ష వాడికి ఉంటుంది. అది మనకు తెలియజేస్తున్నాడు ఈ మహర్షి. కాఠ్యాయచ అంటే కంటకాలతో కూడుకునేటటువంటి, కష్టంతో వెళ్ళవలసిన ప్రదేశముల్లో ఉన్న రుద్రునికి నమస్కారము. అంటే ముళ్ళబాటల్లో ఉండేవాడు. అయ్యా అలాంటి చోట ఆయన ఉండాలా అంటే ఉండాలి. ఆ ముళ్ళు నేను దాటి నేను వెళ్ళలేనండి, ముళ్ళ కంపలు దాటి వెళ్ళలేనంటే ముళ్ళే లేకపోతే మనం కంచెలు ఎలా వేసుకుంటామండి? ముళ్ళ కంచెలు వేసుకుంటున్నామా లేదా? ఎందుకు? కొందరు రాకూడదని అని. అలాగే నువ్వు వెళ్ళకూడదని ఆయన కొన్ని చోట్ల ముళ్ళు పెట్టేశాడు ఆయన. అలాగే కొన్నిటికి రక్షాస్థానాలుగా ముళ్ళు పెట్టాడు కొన్ని చెట్లకి. ఆ చెట్లకు అవి రక్షట. ఆ ముళ్ళు చెట్టునేమి చేయట్లే, కానీ దానికి రక్ష అయి ఉన్నది. ఇలాగ కంట కాదును కూడా ఏర్పరిచినటువంటి ఆ పరమేశ్వరుడు ఎంత ప్లాన్డ్గా ఎంత పద్ధతిగా ప్రకృతిని నిర్వహిస్తున్నాడో చూడండి. అదేవిధంగా గహ్వరేష్ఠాయచ అంటే నిమ్నము ఉన్నతము, ఆయన పర్వత గుహలలో ఉండేటటువంటి వాడు, గుహలలో సంచరించే పరమేశ్వరుడు. ఆ పర్వత వ్యవస్థ ఎంత గొప్పదో.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: జ్యోతిర్లింగాలు మనం మొట్టమొదట్లో సృష్టి అనేటటువంటి కథలో అక్కడ అధ్యాయంలో చెప్పుకున్నాం చూడండి. బ్రహ్మ విష్ణువు ఇద్దరికీ మధ్యన మహాలింగం ఆవిర్భవించింది అని చెప్పాం. అప్పుడు ఈశ్వరుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, బ్రహ్మ నువ్వు సృష్టి కావించు, నీకు బాసలుగా ఈ విష్ణుమూర్తి నుంచుంటాడు అని చెప్పి, నేను జ్యోతిర్లింగంగా వెలిసి 12 చోట్ల నేను పూజలు అందుకుంటూ ఉంటాను, ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనబడతాయి అని చెప్పాడు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం

0: ఇవి 12 లింగాలు, వీటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని వరుసగా ఇప్పుడు చూద్దాం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thiruneriya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 5.

కుక్కుటో సిమధూ జిహ్వ ఇషమూర్జమావాద వయజ్ఞ సంఘాతే సంఘాతే జేష్మ వర్షవృద్ధమసి ప్రతి

ప్రేతచందనక్షిణాయత్యాహ సత్యం వాచకం దేవేణ రచయ విభజ్యత్ర పదా పిత

ఏమోకేవ్యోనక్షాచ్యపహంతి పురుషపురుషోఘనముపై పురుషపురుషోక్షత్రీయ క్షుతాపహత్యా

ప్రజాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ఏకత్రమిదం చక్రమిగాయత్తరార్ధ్యం వైష్ఠవ్రమేకం వినాది తాజ్రమీ

ప్రజాభ్యేదోన్వితృణమానభేదప్రజావరుణమాన భజయ ప్రజానామవరుణగ్రాహాయ.

పరాభవయజ్ఞం పరాభవంత యజమానాన్ పరాభవయరాజ్యేనమాత్మేవర్గంఘ్య స్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠత్యేయజ్ఞం ప్రతిష్ఠంత యజమానాన ప్రతిష్ఠతేష్టం భవనాభవద్ధమిష్టం భజనాభవాత్మే భజన ప్రజల ప్రజల ఏమాస్తావత్వాస్తాభవతిష్టావిర్హేదస్థిత్యస్య భూతాయ ఇదరో ఇషమేవ విషానం ప్రతి

ఆభ్యమరం దక్షిణాగ్రేషాముద్రాభ్యోహరం దేవత సంవత్సరం జరవే క్షణ

్రహ్మరాజునాయమరుణోదరిక్రంపదరీయమానోపతిమయ్యేమానవరే మిత్రేణ యువరిజ్యస్ చిత్తకూశమయ జీవను

ఆనగంధతదేకం ప్రజాపతిగంధాయనం మనదాగాయమానో గ్రంథాయ గాయతనవాయ భవతి యత్ ధ్వజ్యత పురుషం గ్రంథ

ఆత్మానమిరమక్షిరత్తోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ్చోడశ

ప్రజలేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవేదేవ

0: Upamanyu Maharshi says that is the Veda of the Vedas, that is the essence of the Vedas, essence of the Puranas, that is the highest of the highest, there is nothing that is equal to it, there is nothing that is greater than it, and anything can be achieved by chanting the Shiva Sahasranama. So those verses we'll be seeing. It has been 1 hour almost. So we'll be seeing how Upamanyu Maharshi glorifies the Shiva Sahasranama initially, and then we'll be seeing some selective names in the Shiva Sahasranama. Not all the names, because if I have to go through all the names, then it's going to take like 2 or 3 months. So we'll be seeing some selective names, and then we'll be continuing back the episode of Upamanyu Maharshi's conversation with Krishna. So I'll chant the Kshama Prarthana Mantra, and then we can take up some questions. Om Yadakshara Pada Prishtam Matrahinam Tigadbave Tatsarvam Shamyatam Deva Parameshwara Namostute Visarga Bindu Matrani Pada Pada Aksharani Cha Nyunani Cha Tiriktyani Kshamasva Parameshwara Aparada Sakasrani Rikante Harnishammaya Daso Yimiti Mammatva Kshamasva Parameshwara Anyata Sharanam Nasti Tvameva Sharanam Mama Tasmat Karnya Bhavena Raksha Raksha Parameshwari Anyata Sharanam Nasti Tvameva Sharanam Mama Tasmat Karnya Bhavena Raksha Raksha Parameshwari ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు లలితాంబికే సాంబ శివార్పణమస్తు శ్రీమతి గౌరీ సమేత సాంబ శివార్పణమస్తు కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వం ఏతత్ క్షమస్వ జయ జయ కరుణా అబ్దే శ్రీ మహాదేవ శంభో మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బంధవా శివ భక్తాంశ్చ స్వదేశో భువనత్రయం సాంబ శివాయ నమః సాంబశివాయ నమః సాంబశివాయ నమః హరవోం తత్సత్.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

ఆత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ వివో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వ

0: ये प्रक्रिया है। तुम एक बैटरी को समझोगे, टर्स को समझोगे, तो अपना शरीर समझने में देर नहीं लगेगा। टाइम हो गया, ये देखा आ गया। पूर्ण मद पूर्ण मुदच्यते पूर्णश्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति।
1: ओम नमः शिवाय। यू आर लिसनिंग टू शैवम.org रेडियोस 24/7 स्पिरिचुअल चैनल्स फ्रॉम शैवम.org। ओम नमः शिवाय।
2: జన్మ తరించే యోగమున్న వారికి పంచాక్షరీ జపభాగ్యం లభిస్తుంది. ఆ భాగ్యంతో పరవశించిన భక్తుని ప్రతిస్పందన

0: ఆయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేదా పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడు యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి. అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవలం రామమే అనుకోవద్దు. రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు గారు చెప్తాడు. ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడప్పుగడు ముందు. ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే. ఆయనకు ఉపదేష్ట. అందుకు శివమేదో రామమది. రామము అంటే సౌందర్యం ఆనందం అని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం. వేదం అర్థం చేసుకోలేని వేదన పడే వాళ్ళకి పాపం వాళ్ళ అవస్థలు వాళ్ళవి. వాళ్ళకి వేదనలే మిగులుతాయి, వేదం దొరకదు. సరే, వేదం చెప్పిన అర్థం అది. నమశివాయ అనే మహాపంచాక్షరి విద్య ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే అధర్వ శీర్ష మంత్రముల్లో ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఇది. కిం తధ్యానం కోవాధ్యాత కశ్చేయ అని చెప్పబడుతున్నది. ఏది ధ్యానం చేయాలి, ఎవరిని ధ్యానం చేయాలి అంటే శివ ఏకోధ్యేయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్యాం. అన్నీ విడిచిపెట్టి ఆ శివుణ్ణి ధ్యానించాలి. అంటే సర్వబంధములు విడిచిపెట్టి ఏకాగ్ర బుద్ధితో ఆ శివ ఏకోధ్యేయ అని ఉపనిషత్తు ప్రతిపాదించి మనకి చెప్తూ ఉన్నటువంటి విషయం. ఆ కారణం చేతనే శివయోగోధ్యేయ శివంకర ఇలాగ దివ్యమైనటువంటి పంచాక్షరి విద్య ఉండడం చేతనే రుద్రం గొప్పదైందిట. పంచాక్షరి కలిగిన రుద్రం ఉండడం చేతనే వేదం గొప్పదైంది అన్నారు. అది విశేషం. విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశరి శృతవు తత్ర పంచాక్షరి తత్ర శివ ఇత్యక్షరద్వయం. అది విశేషం. అందులో మళ్ళీ శివ అనేటువంటిది. అందుకే రుద్రం వేదానికి ప్రాణమైతే, రుద్రానికి ప్రాణం అష్టమోనువాకమైతే, దానికి ప్రాణం నమశివ అయితే దానికి ప్రాణం శివ అనేటువంటిది. ఆ రెండక్షరాల చిన్ని నామంలో ఎంత దాగి ఉందయ్యా. అందుకే దీనికి జీవరత్నం అని పేరు. శృతి జీవరత్నం అని దీనికి పేరు అని మంత్రశాస్త్రములు మనకు చెప్తున్నాయి. నమశివాయ అనే మంత్రం అక్షరముల్లోనే శక్తి ఉందిట. అందుకే శివాయ నమః అని కూడా పంచాక్షరి, నమశివాయ అని కూడా పంచాక్షరి. ఈ పంచాక్షరి విద్యతో అనేక ప్రయోగాలు తంత్రశాస్త్రం చెప్తూ ఉన్నది. మనవాయశై అని ఒకటి, మనయవాసి ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. అయితే ఇవి మనం చేయడానికి కాదు, దాని విధానాలు తెలుసుకుని చేయవలసింది. చెప్పడం ఏమిటి అంటే, నమశివాయ అంటే శివునికి నమస్కారం అనే సాహిత్యార్థం మాత్రమే కాక, నా మా శివాయ అనే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంది గనక దీని కాంబినేషన్స్ అటు ఇటు మార్చి అనేక రకమైన ఎనర్జీస్ని పొందడం అనేటువంటిది మనకు తంత్రశాస్త్రాలు చెప్తున్న విషయం. అందుకే శివాయ నమః నమశివాయలో ఏముంది అనేది మన వ్యాఖ్యానానికి కూడా అందనంత గొప్ప విషయం ఉంది. అది చెప్పుకోవడం వరకే ఇక్కడ. అందుకే పంచాక్షరికి అర్థం ఏమిటి అంటే, నేను అవన్నండి చెప్పడానికి నమస్కరించాలి తప్ప దాని గురించి మనం వ్యాఖ్యానించడం. పంచాక్షరి అర్థం పరమశివుడే. ఆయన్ని మనం చెప్పగలమా? మళ్ళీ పంచాక్షరి చెప్పాలంటే రుద్రం ప్రారంభించాల్సిందే. రుద్రమంతా పంచాక్షరిలో ఉంది. సృష్టిలో ఉన్న ఘోరాఘోర చైతన్యమంతా నీకు అనుకూలమే, శుభంకరం కావాలి అంటే నమశివాయ అనే శక్తిని నువ్వు సంపాదించుకో. దానితో ఘోరాఘోరములన్నీ శివంకర్మలుగా మారుతాయి. అంతేకాదు, ఘోరములన్నీ కూడా శివమే అనే జ్ఞానం కలుగుతుందయ్యా అన్నాడు. అది విశేషం. ఘోరములు అఘోరములవడం ఒకవైపు ఉంచితే, ఘోరాఘోరములు రెండూ శివములే అని తెలుసుకోగలిగే ద్వంద్వాతీత స్థితి శివుడి వల్ల వస్తుంది, శివనామం వల్ల వస్తుంది. ఈ రహస్యం తెలిసిన ఉపాసకుడు ధూర్జటి మహాకవి. అందుకే పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్య భాషణోల్లాసికిన్ శివనీ నమము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని అన్నారు. సర్వజీవులకి ఎల్లవేళలా విశ్రాంతి స్థానం ఎవడో అతడు శివుడు. శేరతే అస్మిన్ ఇతి శివ, సర్వం శేరతే అస్మిన్ ఇతి శివ. అలాగే సర్వస్మిన్ శేతే ఇతి శివ, అన్నీ ఎవరి యందు ఉన్నాయో అతడు శివుడు, అన్నిటి యందు ఎవడున్నాడో అతడు శివుడు అన్నారు. ఎంత చక్కగా చెప్పేశారు చూడండి. అందుకే శివశబ్దానికి ఇన్ని అర్థములు. అలాగే వశకాంతౌ శివస్మృత అన్నారు, ప్రకాశస్వరూపుడు అని శివుడికి అర్థం అంట. అంటే సృష్టిలో ఇది ఈ వస్తువు అని మనం తెలుసుకుంటున్నాము అంటే దానికి ప్రకాశం ఉంటేనే కానీ తెలుసుకోలేం. ప్రకాశం వస్తువు మీదే కాదు, తెలుసుకునే వాడిలో కూడా ఉండాలి. అంత సూర్యుడు ప్రకాశించి ప్రతి వస్తువును చూపిస్తున్నా చూసేవాడి కళ్ళు లేకపోతే ఏమవుతాడండి. అందుకే వస్తువును చూడగలిగే ప్రకాశం వీడిలో ఉండాలి, బయట ప్రకాశం ఉండాలి. ఈ ప్రకాశం కట్టుకుంటే చాలదు, బుద్ధికి కూడా ఉండాలి. బుద్ధికి ఉంటేనే ఏ వస్తువు తినాలో, ఏ వస్తువు చూడాలో, ఏ వస్తువు వినాలో తెలుస్తుంది. లేకపోతే ఒక సౌండ్ ఎక్విప్మెంట్ని ఇస్తే అది నోట్లో వేసుకుంటే కష్టం. దేన్ని వినాలి, దేన్ని చూడాలనే ప్రకాశం మనలో కలగాలి. దీన్నే ప్రజ్ఞ అని మనం అంటాం. మనలో ప్రజ్ఞారూపంగా ప్రకాశించేవాడు ప్రతి జీవుల్లోని ప్రకాశిస్తున్నాడు. అందువల్లనే పసిపిల్లవాడి అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి నోటి మీద తేనె వేసినా వాడు వెంటనే చప్పరిస్తాడు. వాడికి చప్పరించాలన్న ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? తదంతర్గతమైన ఈశ్వర చైతన్యం చేత. ఇలా సృష్టిలో ప్రతి వాడి లోపల కూడా ప్రకాశ రూపమైన చైతన్యంగా ఉన్నటువంటి వాడు ప్రకాశించు వాడు, ప్రకాశింపజేయు వాడు. కనుక వశకాంతౌ శివస్మృత, వశ అనే ధాతువు నుంచి శివశబ్దం ఉత్పన్నమైంది. ప్రకాశ స్వరూపుడు కనుకనే జ్యోతిర్లింగ అని అన్నారు. ఈ జ్యోతిగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశం అందరిలో లీనమయ్యింది. అందరిలో లీనమైన జ్యోతి గనక జ్యోతిర్లింగం అన్నారు. లింగం అంటే లీనమై ఉన్నవాడు అని అర్థం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వహిలీయతే లయనా లింగముచ్యతే అని శాస్త్రవచనముడు. సర్వమనందు లీనమై ఉన్నటువంటి ప్రకాశ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు గనక జ్యోతిర్లింగ స్వరూపుడు నమశివాయ అని చెప్పబడుతున్నాడు. అలాగే శివ శివ శివ శివ అనగా వశి అవుతుంది. ఇది కూడా వర్ణ విపర్యయ న్యాయం అని మనం చెప్పుకున్నట్లుగా వశి వశి అంటే సర్వము తన వశము చేసుకునేవాడెవడో అతడు వశి. ఈ సర్వ జగత్తు శివుడు ఆనలేనిది, చీమైనా కుట్టదు అంటాం మనం. ఈ సర్వ జగత్తు ఆయన శాసనంలోనే వెళుతుంది. ఉగ్రాయచ భీమాయచ ఆయన వశంలో ఉంది ఈ సర్వ జగత్తు. అందుకు వశి అన్నిటినీ వశం చేసుకునేవాడు. అన్నిటినీ వశం చేసుకునేవాడిని నువ్వు వశం చేసుకోవాలంటే శివ శివ అనుకో, ఆయన నీకు వశమైపోతాడు. ఆయన వశమైతే అన్ని నీకు వశమవుతాయి. ఇది అందుకే శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ధూర్జుడి కేవల కవితావేశంతో చెప్పలేదు, దర్శనంతో చెప్పాడు, ఉపాసన సిద్ధితో చెప్పినటువంటి గొప్ప పద్యం ఇది. అందుకే నమశివాయచ శివతరాయచ అని చెప్పుకుని అటు తర్వాత జలాంతర్యామి అయిన పరమేశ్వరుడు గురించి వర్ణిస్తున్నారు. మళ్ళీ జలం గురించేనా అంతే? నమస్సోమాయచ రుద్రాయచ, సోమతో ప్రారంభించాడు, సోమంతో పూర్తి చేస్తున్నాడు. ఇక్కడ రసస్వరూపుడై ఉన్న పరమేశ్వరుడు. రసము అంటే ఆనందం. నమశివాయ అని ఎప్పుడైతే అన్నామో వెంటనే మనలో పెళ్ళుకి వచ్చే ఆనంద ప్రవాహంతో మొత్తం నిండిపోయే మన యోగ భూమికలన్నీ కూడా ఆ ఆనంద ప్రవాహ స్వరూపుడు గనక నమస్తీర్థాయచ కూల్యాయచ నమః పార్యాయచ వార్యాయచ నమః ప్రతరణాయచ ఉత్తరణాయచ నమః ఆతార్యాయచ అలాద్యాయచ నమః శష్ట్యాయచ ఫేన్యాయచ నమః సికత్యాయచ ప్రవాహ్యాయచ. ఓకే, ఇది కూడా జల వ్యవస్థని చెప్తూ ఉంటుంది. మరొక అంతరార్థం ఏంటంటే తీర్థ్యాయచ అంటే తీర్థముల యందు ఉన్నవాడు. ప్రతి తీర్థము తీర్థం ఎందుకయ్యిందంటే శివుని వల్లే అన్నాడు. తీర్థము అంటే తరింపజేయినది అని అర్థం. గంగా నర్మదా మొదలైన మహానదులన్నీ మనకు తీర్థములు. గంగేజి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి రోజు తలంచుకుంటున్న దేశంలో ఏ మూల ఉన్నా దేశం మొత్తంలో ఉన్న నదులను మనం తలంచుకుంటున్నాం. ఆ తీర్థములు ఎందు అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు. తీర్థముల్లోనే కాదు కూల్యాయచ వాటి తీరములందున్నవాడు అని అర్థం. తీర్థాల్లోనే కాకుండా వాటి ఒడ్డులు ఎందుకు కూడా ఆయన ఉంటూ ఉంటాడట. అందుకే ప్రతి నది ఒడ్డున శివాలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే తీర్థముల ఒడ్డున నర్మద దగ్గరికి వెళితే ఓంకారేశ్వరుడు, క్షిప్రానదిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, గంగానది దగ్గరికి వచ్చినప్పటికీ అయ్య విశ్వేశ్వరుడు, ఇటు గోదావరి దగ్గర త్రయంబకం మొదలుకుని ఎన్ని ఎన్ని ప్రతి తీర్థం యొక్క ఒడ్డున కూల్యాయచ ఆ తీరాల్లో ఉంటూ ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఎలా ఉన్నాడు అంటే నదుల్లో మునిగిపోయే వాడిని ఎంత చక్కగా కాపాడుకుంటాడో ఒడ్డుల్లో తిరిగే వాళ్ళని అలాగే కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే రెండు చోట్ల ఉంటాడు. నమ తీర్థాయచ కూల్యాయచ నమ పార్యాయచ అవార్యాయచ. ఈవల ఒడ్డున ఉండేవాడు ఆవల ఒడ్డున ఉండేవాడికి నమస్కారాలు అన్నాడు. చూడండి ఎంత గొప్ప భావమో ఇక్కడ చూడండి చెప్తున్నాడు. ఈవల ఒడ్డును ఉండేవాడు ఆవల ఒడ్డును ఉండేవాట. అంటే ఒక ప్రవాహం వెళుతూ ఉంటే ప్రవాహంలో ఆయన ఉండడమే కాకుండా ప్రవాహానికి ఇరు ఒడ్డుల యందు ఉన్నవాడు. ఇది విశేషం. కదిలి వెళ్ళేది ప్రవాహం, కదలనిది ఒడ్డు. ఒడ్డు కదలకుండా ఉంటేనే మనం ధైర్యంగా కాలు వేయగలం. అక్కడ ఆ ఒడ్డు మించి మళ్ళీ ఇందులో అడుగు వేయగలం. ఆ ఒడ్డులు ఇరు ఒడ్డుల యందు కాపాడేవాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళేటప్పటికీ ఇక్కడ నుంచి పడవెక్కించేవాడు ఆయనే, అక్కడ పడవ దించుకునేవాడు ఆయనే. అలా ఇరు ఒడ్డుల యందు ఉండి కాపాడుకుంటాడండి. అదేమిటో కాదు, జనన మరణ రూప ప్రవాహమైనటువంటి ఈ సంసారానికి ఈవలి ఒడ్డున ఆవలి ఒడ్డున ఉండేవాడు ఆయన. ఇది పరిణామమై కదిలిపోతున్నా ఆయన అపరిణామమై ఒడ్డులా ఉన్నాడు. అది కూల్యాయచ పార్యాయచ అవార్యాయచ అని సంసారంలో దిగం మళ్ళీ చేరాలంటే రా అని పిలుస్తాడు ఆయన. అక్కడ ఆ ఒడ్డున ఉండి ఆ ఒడ్డు చేర్చేవాడు ఆయనే, ఇరు ఒడ్డుల యందు ఉండేవాడు ఆయనే. అందుకే ప్రతరణాయచ ఉత్తరణాయచ. తరణాయచ అంటే దాటించువాడు. అంటే ఈ వ్యవస్థ మీకు ఎలా గుర్తు రావాలంటే ఏ నదికి వెళ్ళినా శివుడు గుర్తు రావాలి మనకి. ప్రతి నదికి కూడా తీర్థం అనుకోండి మీరు, భారతదేశంలో ప్రతి నది తీర్థమే, అది విశేషం. ప్రతి నేల క్షేత్రమే ఈ దేశంలో. ఏ జలానికి దివ్యత్వం ఉంటుందో ఆ జలం తీర్థం, ఏ క్షేత్రానికి దివ్యత్వం ఉంటుందో ఆ నేల క్షేత్రం. అదేవిధంగా మన దేశంలో ప్రతి నదీ తీర్థమే, ప్రతి నేలాక్షేత్రమే, ప్రతి నదిలో అంతర్యామి ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ నది ప్రవాహ రూపంలో ఉంటూ ఉంటే మనం ఆ ఒడ్డును నిలబడి చూడాలి. ఆ నదికి వెళ్ళాలి అనిపిస్తుంది, బోట్ షికారు చేయాలి అని. చేస్తారా? రండి రండి రండి, బోట్ పెట్టుకుని రెడీగా ఉన్నామని ఒకడు ఉంటాడు అక్కడ ఏవలి ఒడ్డున. బాగుందంటాం, వాడి సాయం తీసుకు దిగుతాం. వాడు ఎంత చక్కగా ఎక్కించుకుంటాడండి పడవ, కాలు జారి పడిపోకుండా. నేను ఉన్నాను కదమ్మా పర్వాలేదు ఎక్కండి అంటాడు వాడు. వాడు ఉన్నాడని ధైర్యంతో పడవెక్కుతాం. అలాగే ఆ ధైర్యం ఇచ్చే పటుత్వం వాడి దగ్గర, ఆ పడవ నడిపే పటుత్వం వాడి దగ్గర ఉంది. అక్కడ రుద్ర రూప చైతన్యం ఉంది. అయితే వాడు అలా నదిలోకి తీసుకెళ్ళి నాకు ఇలా తీసుకెళ్ళడమే కానీ ఒడ్డుకు చేర్చడం చేత కాదన్నాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆవల ఒడ్డుకి నేను చేర్చుతానులేని మళ్ళీ అక్కడికి చేర్చగలిగే శక్తి ఉన్నవాడైతేనే మనం పడవెక్కుతున్నాం. ఈ స్వామి అటువంటి వాడు. ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దించగలడు కూడా, అక్కడ దింపుకోగలడు కూడా. అందుకు ఇక్కడున్నది అక్కడికి చేరవేసేవాడు, అక్కడున్నది ఇక్కడికి చేరవేసేవాడు కూడా ఆయనే. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే. అందుకే ప్రతరణాయచ ఉత్తరణాయచ. ప్ర అంటే బాగా ఒడ్డు చేర్చువాడు, అంటే సగం దించి ఊరుకోడు, చక్కగా ఒడ్డుని పెట్టి మనం సెటిల్ అయ్యేమన్నాక సరివేందా అయితే వెళ్ళులే అని చెప్పి మళ్ళీ మరొకరిని పడవెక్కించుకుంటాడు ఆయన. అందుకని వెనకాల చాలా బేరాలు ఉన్నాయి, దిగిపోండి ఆయన. చక్కగా ప్రతరణాయచ బాగా దాటిస్తాడు, ఉత్తరణాయచ ఉత్కృష్టంగా దాటిస్తాడు. ఇదేంటంటే చెప్పిందే చెప్పడం. బాగా దాటిస్తాడు సరిపోయింది, ఉత్కృష్టంగా దాటిస్తాడు రెండు ఏమిటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జీవుడు కర్మానుభవాలు పొందుతూ వాడి సాధనలకు అనుగుణంగా ఒక్కొక్క స్థితి నుంచి అంచెలంచెలుగా దాటడమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మానవోపాధి పొందాం, అందరూ మోక్షం పొందిపోతారా? పూర్తిగా మోక్షం పొందిపోతే మరి మళ్ళీ నదిలో దిగాల్సిన అవసరం లేని తన స్థానానికి చేరినట్టు. కానీ అలా కాకుండా జీవుడు ఈ సాధనకు అనుగుణంగా ఒక ఉత్తమ స్థితిని పొందుతాడు, లేదా మరొక ఉత్తమ ఉపాధిని పొందుతాడు. అటు తర్వాత సాధన తర్వాత ఇంకా ఉత్తమ అంచెలంచెలుగా వెళ్ళి కైవల్యాన్ని పొందుతారు జీవులు. ఇలా వారి వారి సాధనలకు అనుగుణంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేవాడు ప్రతరణాయ. అది విశేషం. అలా కాకుండా మరి తిరిగిరానవసరం లేని పరంధామానికి చేర్చేవాడు ఉత్తరణాయ. అది విశేషం. అందుకు ఉత్తమ లోకములకు ఊర్ధ్వగతులకు జీవుణ్ణి చేర్చేవాడెవడో అతడు ప్రతరణాయ. తిరిగి రాను తన కైవల్య ధామానికి ఎవడు చేర్చుకుంటున్నాడో ఆయన ఉత్తరణాయ. ఇది విశేషం. అందుకే జీవితంలో ఒక శుభములు ఇవ్వడమే కాదు, ఆ జీవుడికి పుట్టగతులు లేకుండా ఉండే స్థితి కల్పించడు ఆయన. అది కొందరికి పుట్టగతులు ఉండవండి అంటారంటే అర్థం ఏమిటి? పుట్టగతి లేకపోవడం అనేది కైవల్య పద్ధతిలో ఆలోచిస్తే గొప్ప విషయం. మరి పుట్టడండి అని, మరి పుట్టడండి అన్నప్పుడు తిట్టెలా అవుతుందండి. పుట్టగతులు ఉండవు అనేది తిట్టెలా అవుతుంది. దీని అర్థం తెలుసుకోండి. పుట్టుక లేకపోవడం అంటే పుట్టుక అవసరం లేకపోవడం అనే స్థితి కైవల్యం. కానీ పుట్టవలసిన అవసరం ఉండి కూడా పుట్టడానికి ఉపాధులు లేని దౌర్భాగ్య స్థితి పుట్టగతులు లేకపోవడం. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. అంటే పాపాలు చేసిన వాడికి పుట్టగతులు ఉండవు. కొంతమంది పాపాలు చేయడమే కాకుండా ఇంత పాపిని కనుక ఈ దేహం పోతే బాగుండు అంటారు. పాపాత్ముడు దేహం ఉంచుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇన్ని పాపాలు చేయడానికి కాదు, పాపం పోగొట్టుకోవడానికి, సాధన చేయడానికి, దేహం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఈ దేహం పోగొట్టుకుంటే ఈ పాపం పోదు సరికదా, దేహాన్ని పోగొట్టుకున్న కొత్త పాపం వచ్చి కూర్చుంటుంది. అది విశేషం. అందుకే దేహంతో ఏమాత్రము పుణ్య సంపాదన చెయ్యకుండా చెయ్యరాని పాపాలు చేస్తే మరొక ఉపాధి దొరకడం మహాకష్టమైపోతుంది. దానితో ఉపాధులు లేక అవస్థల పడుతూ ఉండవలసిన దుస్థితి ఒకటి ఉంటుంది. దానిని పుట్టగతులు లేకపోవడం అంటారు. వాడికి మరి తరించే సాధనే ఉండదు. వాడు ఆ ఒడ్డుని నిలబడి ఏడుస్తూ ఉండవలసిందే. వాడు ఏ పడవ ఎక్కలేడండి, వాడిని ఎక్కించుకోడు శివుడు. అలా పుట్టగతులు లేని స్థితి లేకుండా ఉత్తమ గతులు కలిగించేవాడు ప్రతరణాయచ. ఉత్తరణాయచ అంటే మరి పుట్టవలసిన అవసరం లేకుండా యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని కైవల్యాన్ని ఇస్తున్నవాడు ఉత్తరణాయచ అని చెప్పబడుతున్నాడు. మొత్తానికి మనకి ఇప్పుడు ఏం తెలిసింది? స్వామి అంటే ఆతార్యాయచ అని తెలిసింది. ఇక్కడ ఆతార్యాయచ అంటే పునరాగమన మార్గాలలో ఉండే రుద్రుడు. ఈ గమన ఆగమన మార్గాలన్నిట్లో రాకపోకల ఎందు తోడై ఉండువాడు అని అర్థం. జీవుడు ఏ గతులకు వెళుతున్నా వాడిని అటు నడిపిస్తూ తాను వాడితో పాటు వెళ్ళేవాడు. ఇక జీవుడి యొక్క గతాగతాలు తెలిసినటువంటి వాడు ఆతార్యాయచ అలాధ్యాయచ. అలా అలం అంటే చాలు అని. ఈ చాలు అనే భావంతో ఎవడు బ్రతుకుతున్నాడో వాడు జీవుడు. అలాది అంటారు వాడిని, అలము అనే దానిని ఆరగించువాడు అని. అంటే ఇంకా చాలండి అనేవాడు జీవుడు. అంటే కర్మఫలాన్ని పూర్ణంగా అనుభవించేవాడు అని. వాడిలో అంతర్యామి అయి ఉండేవాడు అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవడెవడి కర్మఫలాన్ని అనుగుణంగా ఆ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఆలాధ్యాయచ అంటే కర్మఫలాన్ని అనుభవించేటటువంటి జీవుల యందు అంతర్యామిగా ఉన్నవాడు. అలా అంతర్యామిగా ఉంటూ ఆ జీవుల యొక్క రాకపోకుల్లో తోడుగా ఉంటూ వాడికి ఇవ్వవలసిన గతులిస్తూ అసలు సద్గతి కైవల్యగతి ఆ పరంధామం శివైక్యాన్ని కూడా ఆయన ఇవ్వగలడు అని ఆలాధ్యాయచ అని చెప్పి అనేక రకములుగా జీవుణ్ణి పుట్టించేటప్పుడు ఆ పుట్టుకలు ఎలా ఉంటాయో చూడండి. నమశ్యష్ప్యాయచ ఫేన్యాయచ నమశిఖచ్చాయచ ప్రవాహ్యాయచ. ఒక్క నది వల్ల ఎన్నెన్ని కలుగుతాయో ఇక్కడ చెప్తున్నాడు. శష్ప్యాయచ ఆ నదుల తీరాలు, నదుల్లో ఆయన ఉన్నాడు, దాటించే వాళ్ళల్లో ఆయన ఉన్నాడు, ప్రవాహాల్లో ఆయన ఉన్నాడు, వాటి తరంగాల్లో ఆయన ఉన్నాడు. ఇవన్నీ నిన్న ఇవాళ చెప్పుకున్నా. అంతేకాదు ఆ నదీ జలాలకి తీరంలో ఉన్నటువంటి గడ్డి పరకలలో కూడా ఆయన ఉన్నాడండి. శష్ప్యాయచ గడ్డి పరకలలో కూడా ఆయనే ఉన్నాడు. ఇవి కూడా జన్మలకి సంకేతమే, గడ్డి పరకలు జన్మలు అని. అలాగే ఫేన్యాయచ అంటే జలముల యందు నురుగుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఆ నురుగులలో కూడా స్వామి అంతర్యామి ఉన్నాడు. ఈ జలముల వల్ల ఏర్పడేటువంటి శిఖత్యాయచ ఇసుక తిన్నెలలో అంతర్యామి ఉన్నవాడు. ఇసుకలో అడుగు వేస్తున్నప్పుడు కూడా అది శివుడు అనుకుంటే దానిలో కాలు దిగబడకుండా ఉంటుంది జాగ్రత్తగా. శిఖత్యాయచ అంటే ఒక ప్రవాహం వచ్చేటప్పుడు అనేకమైన శిలల్ని అది కోసి కోసి కోసి అరిగించుకుని వాటిని ఆ విధంగా ఇసుక రేణువులుగా మలచి తెస్తున్నదంటే ఆ తీర్థ్యాయచ ఆ తీర్థములయందు అంతర్యామిగా ఉన్న రుద్ర చైతన్యం వల్లనే ఆ పని జరిగింది. అందుకే ఇక్కడ స్టోర్ అయి ఇసుక ఏర్పడింది అంటే తీర్థ్యాయచ అయిన రుద్రశక్తి పనిచేసింది ఇక్కడికి వచ్చి. అది శిఖత్యాయచ ఇన్ని ఏర్పరిచి ప్రవాహ్యాయచ ప్రవాహ రూపంలో వెళ్ళేటటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఈ ప్రవాహమే లహరి అని చెప్పుకోవడం, అదే సోమము అని మొదలుపెట్టాడు. ఆ సోమమే ఇక్కడ ప్రవాహ్యాయచ అయింది. వాటి తర్వాత నవమోను వాకల్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ స్వామి సర్వాంతర్యామిగా సర్వాత్మకుడిగా సర్వేశ్వరుడిగా ఎలా ఉన్నాడో చెప్తూ హిరణ్యాయచ ప్రపచ్ఛాయచ అని, అంటే ఊషర క్షేత్రముల యందు ఉన్నటువంటి వాడు అని మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఊషర ప్రదేశాలు అంటే ఏవి పండనటువంటి సస్యాదులకు యోగ్యము కాని క్షేత్రాల్లో ఉన్నాడు. ఏమయ్యా అలాంటి చోటు ఉండాలా అంటే ల్యాండ్స్కేప్స్ అనేక వర్ణించబడుతున్నాయి. ఇక్కడ భూమిలో రాళ్ళు ఉండాలి, రాళ్ల భూములు ఉండాలి, పంటలు పండించే సారవంతమైన భూములు ఉండాలి, ఏ సారము లేని భూములు ఉండాలి. అన్నీ ఉంటేనే అన్ని రకాల పనులు చేయగలం. అన్ని పంట పొలాలు అయితే ఇల్లు ఎక్కడ కట్టుకుంటామండి? అంతా మన్నే రాయి లేకపోతే ఇల్లు దేనితో కట్టుకుంటామండి? అందుకే అన్నీ ఉంచుతాడు స్వామి. పువ్వుని సృష్టించాడు, ముళ్ళుని సృష్టించాడు, ఆ విషయం మనం చెప్పుకున్నాం. అందుకే హిరణ్యాయచ ఊషర ప్రదేశాల్లో ఉండేవాడు, ప్రపథ్యాయచ ప్రపథ్యాయచ అంటే గొప్ప మార్గములు యందు ఉన్నవాడు. పథము అంటే మార్గం అన్నాం, ప్రపథము అంటే గొప్ప మార్గం. గొప్ప మార్గం అంటే ఏమిటి? మహాత్ములు ఏది ఆచరించి చూపించారో ఆ ధర్మ మార్గములకే గొప్ప మార్గములు అని పేరు. అలాంటి రూపములో ఉన్నవాడని. అలాగే ప్రపచ్ఛాయచ అంటే బాగా 10 మంది వెళ్ళి వచ్చేటటువంటి త్రోవలని ప్రపచ్ఛాయచ అంటారు. ఎక్కడైనా మనం ఒక అడవిలోకి వెళితే తోవ తప్పిపోతామనుకోండి, అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఒక తోవ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగో తోవ కనిపించింది. అది కూడా అందరూ వెళ్ళి వచ్చినట్లుగా ఈ తోవ కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అడుగేస్తే గడ్డి కూడా మొలవదు అక్కడ, అవును కదా? అలా అందరూ నడిచి వెళ్ళడం వల్ల అక్కడ ఒక తోవ కనిపించింది. 10 మంది గమనాగమనాల వల్ల ఏర్పడినటువంటి ఆ తోవను చూడగానే అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, అమ్మయ్యా అని. అది మనకి దారి చూపిస్తున్నది. అందుకు ఆ ప్రపథ్యంగా మనకి దిక్కు కానరాని అడవిలో కూడా ఆయన ఒక తోవ చూపించుతాడు, ప్రపచ్ఛాయచ అని చెప్పి నమః కింశిలాయచ. దీన్ని కింశిలాయచ అని చెప్పారు. కింశిచ కింశిలాయ అంటే శిలలతో కుత్సితములైన శిలలతో కూడిన మార్గముల యందు ఉండేవాడు, అంటే రాళ్ల మార్గాల్లో ఉండేవాడు. రాళ్ల మార్గములు కూడా ఆయనవే. కింశిలాయ, కిమ్ అంటే యామాత్రము అని కూడా అర్థం. కింశిలాయ చిన్న చిన్న రాళ్ల యందు కూడా ఆయన ఉన్నాడు. అలాగే రాళ్లతో ఏర్పడిన మార్గములందు కూడా ఆయనే ఉన్నాడు. ఇలా ఏర్పరిచినటువంటి వాడు. ఆ రాళ్ళు ఉండడం వల్ల కొన్ని చక్కగా అడుగులు వేసుకుంటూ వెళతాయట. ఆ జంతువులకు ఆ రాళ్ళు అవసరం. ఎన్ని ఏర్పాటు చేస్తున్నాడండి. మనం అనుకుంటాం ప్రకృతి మన కోసం మాత్రమే అని, కానీ ఇంకా చెప్తూనే ఆయన యొక్క సుందరమూర్తిని వెంటనే చూపిస్తుంది. లేకపోతే మన ప్రకృతిలో పరమేశ్వరుడు ఉన్నాడు నిర్గుణంగా వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ ఒక్కసారి ఆ సగుణ సుందరాకృతిని కూడా తలంచుకోవాలి గనక నమ కపర్దినేచ పులస్తయేచ అని వర్ణించింది. అంతేకాదు ఈ చదునైన చోట్లు మనం ఏర్పాటు చేసుకుని ఇళ్ళు మొదలైనవి ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి కావలసినటువంటివన్నీ సమకూర్చుకుంటాం. మనం ఎన్నెన్ని సమకూర్చుకున్నామో అన్నీ ఆయన వల్లనే సమకూర్చుకున్నాం. వాటన్నిటి యందు ఆయన ఉన్నాడు అని స్పృహం అనుకుంటే అవన్నీ మనల్ని రక్షిస్తాయి. అది చెప్తున్నాడు. నమో గోష్ఠ్యాయచ గృహ్యాయచ. గోష్ఠము అంటే ఆవుల శాలలు. ఇల్లు అనగానే ఒకప్పుడు ఆవుల శాల తప్పకుండా ఉండేది. ఇప్పుడు పాపం ఆవులు వెతుక్కోవలసిన దుస్థితిలో ఉన్నాం మనం. ఆఖరికి ఇప్పుడు తరం వాళ్ళకి పాలు ఎక్కడొస్తాయంటే ప్యాకెట్లోంచి చెప్తారు వాళ్ళు. ఆ స్థితికి మనం వెళ్ళిపోయాం. గోవులు అనే జాతిని మనం మర్చిపోతున్నాం. కానీ పరమేశ్వరుడు గోశాలల యందు ఉంటాడట. ఆయనకి చాలా ఇష్టమైన చోట్లవి. గోష్ఠ్యాయచ గోవుల శాల యందు ఉండేవాడు రుద్రుడు. ఆయన కానీ గోష్ఠమునందు ఉన్నాడు అని మనం తలంచుకుంటే ఆవులకి రక్షణ. ఇది విశేషం. ఆ ఆవులకు కూడా రక్షణ కావాలి. వ్యాధులు మొదలైన వాటి నుంచి అవి బాధపడకుండా రక్షించాలి అంటే గోష్ఠములందుండే పరమేశ్వరుడు రక్షించాలి. అలాగే ఆ గోష్ఠములందు ఉండవలసినటువంటి సమస్తములైన సదుపాయములు కూడా సమకూర్చాలి. ఆవును ఎలా ఉంచాలి, గోష్ఠములు ఎలా ఉంచాలో కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. కొందరు ఆవులు పెంచే చోట్లు చూస్తాం మనం, మరి దుర్భరంగా ఉంటాయి. అలా ఉంచితే పాపంట. చాలా శుభ్రంగా ఉంచాలి గోవుల యొక్క శాలని. యజమానే గోశాల శుభ్రం చేస్తే అంతకు మించిన భాగ్యం మరొకట్లేదు రండి. దాన్ని శుభ్రం చేసి చక్కగా ఆవు దేనికి కడతారో ఆ కొయ్య కూడా దేవతాస్థానం. అది విశేషం. దానికి పసుపు కుంకాలు పెట్టాలట. అంతేకాదు శుభ్రమైన ఆ స్థలంలో ఈశాన్యాది దిక్కులు ఎందు ఈశాన్యము లేదా తూర్పు ఉత్తరాల్లో ఎక్కడో ఒక దగ్గర దీపాన్ని వెలిగించి దానికి నివేదన చేస్తే ఆ గోవుల యందుండే దేవతలందరూ సంతోషిస్తారట. అలా పూర్వం చూసుకోవనే వారు గోష్ఠములను. అందుకే ఇల్లు ఇంటికన్నా ముందు ఏం చెప్తున్నాడు, గృహ్యాయిచ ముందు గోష్ఠ్యాయిచ చెప్తున్నాడు. అది విశేషం. నీ ఇంటికన్నా ముఖ్యం గోశాల. అందుకే గోష్ఠ్యాయచ గృహ్యాయచ. గోవుల సాలయందు ఉండేవాడు ఆయన, గృహముల యందు ఉండేవాడు. ప్రతి గృహంలో రుద్రుడు ఉంటాడు. అందుకు ఆ రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గృహంలో సదాచారం, అదేవిధంగా ఈశ్వరార్చన మొదలైనవి పాటిస్తే అందులో ఉన్న రుద్రుడు ఘోరంగా కాకుండా అఘోరంగా ఉండి శాంతిని కలిగిస్తాడు. అందుకే ఇల్లంటూ ఉంటే శివార్చన అంటూ ఉండాలి అన్నారు. మనకు పూర్వకాలంలో కొన్ని శ్లోకాల్లో కూడా చెప్పారు ఏమనంటే, ఎలాంటి ఇల్లు ఇల్లయ్యా అంటే అనుకూలవతి, ప్రియవాదిని, వశ్యాయన భార్య, మాట వినే పిల్లలు, పాడి పంటలకు లోటు లేని లక్షణం, నిత్యం శివార్చన జరిగేది, ఇదయ్యా ఇల్లు అని నిర్వచించారు పూర్వం. ఇల్లు అంటే ఇదిట. అలాంటి ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంటికి వెళ్ళాలంటేనే పాప యజమానికి భయం, ఆవిడ ఎలా పలకరిస్తుందో అనే స్థితి ఉండకూడదు. ఇంట్లో ముఖం మీదకు నవ్వు లేకుండా అలా ఉండకుండా ప్రియవాదినీచ ఆయన భార్య ఉండాలి. అలాగే చెప్పారులే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే కొడుకులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకు. అలా కాకుండా వశ్యాహ పుత్రాహ, తల్లిదండ్రుల మాట విని అణకవ కలిగినటువంటి పుత్రులు, దానికి తోడు శివారాధన, ఇవన్నీ అవిధి ఉంటాయో అదే ఇల్లు అని చెప్పారు. అయితే ఇవన్నీ కుదరకపోయినా శివారాధన ఒక్కడు కుదుర్చుకుంటే అవన్నీ కుదురుతాయి. గృహ్యాయచ అది విశేషం. అదయ్యా ఇల్లు అంటే భారతీయుల గృహం అంటే, భారతీయుల ఇళ్ళు సుఖాలు అనుభవించడానికి వాళ్ళు సృష్టించుకున్న కొంపలు కావాలి. అవి సదనములు, యజ్ఞ సదనములు, ఈశ్వరారాధన చేసే చోట్లు. అలాంటి గృహములు ఎందున్నవాడు అని అర్థం. పరమేశ్వరుడు గృహాల్లో లేకపోతే ఆ గృహాల్లో అశాంతి రూపమైన ఘోరమే ఉంటుంది. అందుకే ప్రతి గృహాలలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాణ్ణి గ్రహించడమే ఆరాధన అంటే గృహ్యాయచ. అంతేకాదు తల్ప్యాయచ గేహ్యాయచ అన్నారు. తల్పముల యందు అంతర్యామిగా ఉన్నవాడు అన్నాడు. నీ ఇంట్లోనే కాదయ్యా, నువ్వు వేసుకునే బొంతలలో, పరుపుల్లో, పక్కల్లో, మంచాల్లో కూడా ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాడు. ఇదేమిటండి ఇలా వర్ణిస్తున్నారు అంటే, అక్కడ శివుడు కానీ లేకపోతే ఆ పడుకున్న మంచం పరుపు కింద ఏ పాము వస్తే ఆవిడ చూసుకుంటాడండి. అంతా పడుకుంటే కొన్ని పరుపులు ఉంటాయి మనకి స్పాంజ్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది కొందరికి, కొందరికి అయితే బూరుగు పరుపులు, కొందరికి ఏ నల్లో కుడుతుంది లోపల నుంచి, ఏ డస్ట్ బగ్స్ో ఉంటాయి, ఎవడికేం తెలుసు. అందుకు తల్పముల ఎందుకు కూడా ఘోరాఘోర తత్వాలు ఉన్నాయి. అందుకే సృష్టిలో బాధించేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ బాధించేది రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి తెలుసు, ఆయన శక్తులు. అందుకే ప్రతి చోట ప్రతి చోట రుద్రుడు ఘోరాఘోర రూపాలతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నువ్వు మంచంపై పరుపు పరచేటప్పుడు శివ అనుకుంటావు, పడుకునేటప్పుడు శివ అనుకుంటావు, తిరిగి ఆ పరుపు మడిచేటప్పుడు శివ అనుకుంటావు. అప్పుడు నీ పడక శివం, నువ్వు లేవడం శివం, నీ బ్రతుకు శివం. అందుకే తల్ప్యాయచ అన్నాడు. తల్పములు ఎందు కూడా అంతర్యామి అయి ఉన్నాడు శివుడు. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మామూలు ఇల్లు కొందరు కట్టుకుంటే గేహ్యాయచ, పెద్ద పెద్ద మేడలు కొందరు కట్టుకుంటారు. నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకున్నా అన్ని అంతస్తుల్లో నీ రుద్రుడున్నాడు. కుటీరముల్లో ఉన్నది ఆయనే, పెద్ద పెద్ద మేడల యందు ఉన్నవాడు కూడా ఆయనే. ఇలా వివరిస్తూ ఆ పరమేశ్వరుడు కాఠ్యాయచ ఇక్కడి నుంచి అనేక రకములైన మార్గములు కూడా వివరిస్తున్నారు. అలాగే జలముల యొక్క స్వరూపాన్ని కూడా చెప్తున్నారు. పరమేశ్వరుడు బహుమార్గములు ఎందున్నాడు, రాళ్ల మార్గాలు, నీటి మార్గాలు, అన్ని మార్గములు ఆయనే. కొన్ని మార్గాలేమో కాలిబాటకు సరిపోయేవి, అవి చెప్పుకున్నాం మనం. కొన్ని మార్గాలు రథాదులు వెళ్ళడానికి, కొన్ని మార్గాలు కొన్ని గుంపులు ప్రయాణించడానికి, కొన్ని రాళ్ల మార్గాలు, కొన్ని బురద మార్గాలు, కొన్ని ఇసుక మార్గాలు, ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయండి. అందుకే పథీనాం పతే నమః నమస్కరించుకున్నాం. ప్రతి మార్గంలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకుంటే మలపు మలపులలో ఉన్న మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు అంటారు. ప్రతి మలుపులో పరమేశ్వరుడున్నాడు అని తెలుసుకునేవాడికి వాడు కొండలెక్కినా, నేలపై నడిచినా, నదుల మార్గాల్లో నడిచినా ఈశ్వర రక్ష వాడికి ఉంటుంది. అది మనకు తెలియజేస్తున్నాడు ఈ మహర్షి. కాఠ్యాయచ అంటే కంటకాలతో కూడుకునేటటువంటి కష్టంతో వెళ్ళవలసిన ప్రదేశముల్లో ఉన్న రుద్రునికి నమస్కారము. అంటే ముళ్ళబాటల్లో ఉండేవాడు. అయ్యా అలాంటి చోట ఆయన ఉండాలా అంటే ఉండాలి. ఆ ముళ్ళునే దాటి నేను వెళ్ళలేనండి, ముళ్ళ కంపలు దాటి వెళ్ళలేనంటే ముళ్ళే లేకపోతే మనం కంచెలు ఎలా వేసుకుంటామండి? ముళ్ళ కంచెలు వేసుకుంటున్నామా లేదా? ఎందుకు? కొందరు రాకూడదని అని. అలాగే నువ్వు వెళ్ళకూడదని ఆయన కొన్ని చోట్ల ముళ్ళు పెట్టేశాడు ఆయన. అలాగే కొన్నిటికి రక్షాస్థానాలుగా ముళ్ళు పెట్టాడు కొన్ని చెట్లకి. ఆ చెట్లకు అవి రక్షట. ఆ ముళ్ళు చెట్టునేమి చేయట్లే, కానీ దానికి రక్ష అయి ఉన్నది. ఇలాగ కంట కాదులను కూడా ఏర్పరిచినటువంటి ఆ పరమేశ్వరుడు ఎంత ప్లాండ్గా ఎంత పద్ధతిగా ప్రకృతిని నిర్వహిస్తున్నాడో చూడండి. అదేవిధంగా గహ్వరేష్ఠాయచ అంటే నిమ్నము ఉన్నతము, ఆయన పర్వత గుహలలో ఉండేటటువంటి వాడు, గుహలలో సంచరించే పరమేశ్వరుడు. ఆ పర్వత వ్యవస్థ ఎంత గొప్పదో.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: జ్యోతిర్లింగాలు మనం మొట్టమొదట్లో సృష్టి అనేటటువంటి కథలో అక్కడ అధ్యాయంలో చెప్పుకున్నాం చూడండి. బ్రహ్మ విష్ణువు ఇద్దరికీ మధ్యన మహాలింగం ఆవిర్భవించింది అని చెప్పాం. అప్పుడు ఈశ్వరుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, బ్రహ్మను సృష్టి కావించు, నీకు బాతలుగా ఈ విష్ణుమూర్తి నుంచుంటాడు అని చెప్పి, నేను జ్యోతిర్లింగంగా వెలిసి 12 చోట్ల నేను పూజలు అందుకుంటూ ఉంటాను, ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనబడతాయి అని చెప్పాడు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం

0: ఇవి 12 లింగాలు, వీటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని వరుసగా ఇప్పుడు చూద్దాం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 5.

వైష్ణవ్యో సవితుర్వ ప్రసవ ఉత్పూనామి అచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః దేవీ ఈరాపో అగ్రే గువో అగ్రే పువః అగ్ర ఇమ మధ్య యజ్ఞన్.

కుక్కుటో సిమధూ జిహ్వ ఇషమూర్జమావాద వయజ్ఞ సంఘాతే సంఘాతే జేష్మ వర్షవృద్ధమసి ప్రతిత్వా.

ేణం ేణ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

తత్వాదేవ మహర్షుల పశ్చవ్యంతరిక్షమిత్యాహుదర్జునే వేదం లోకంగమయీరస్మరత్యాహమిదనత్మత్మత్రాగచ్చతమే ప్రదాతారమాయ ప్రదాత.

ృతాముధ్వాజ్ఞతం ప్రతిష్టాయ్యమానోరాజ్యేమాస్తాభవతి ప్రోపాయ ప్రతి

ఇంద్రంతి గాతృగేవేవాదేవాయుమరం దాక్షిణాగ్రేషా దృఢాం జిత్వాయ దేవతి.

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

ప్రజాపతిపాధావత్సత్మాయక్షమగంధే తన సోమే సోగ్రం దేవతానాం సంజయ్యుత్వం మిడన శ్రోణ

0: దట్ ఇస్ రాంగ్ నాలెడ్జ్, మిథ్యా జ్ఞాన, ఎర్రోనియస్ నాలెడ్జ్. ప్రాయేణ సర్వమేవ ప్రాప్తం మిథ్యా జ్ఞానమితి, దట్ ఇస్ వాట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రీవియస్లీ త్రూ ద సూత్ర ఇన్ మిథ్యా జ్ఞాన, డీలింగ్ విత్ మిథ్యా జ్ఞాన. తదా చ సమ్యక్ జ్ఞానమపి కిం స్యాత్. ఓకే, వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సమ్యక్ జ్ఞాన అండ్ దట్ మిథ్యా జ్ఞాన? ఓకే, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ దిస్ సమ్యక్ జ్ఞాన, రైట్ నాలెడ్జ్? యద్ ఉపలభ్యతే తద్ తద్ అవయవీ అవయత్వేన అఘ్రాతం. దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ సమ్యక్ జ్ఞాన. వాట్ ఎవర్ ఇస్ గెయిన్డ్ దట్ ఇస్ బేస్డ్ ఆన్ ది అవయవి, దట్ ఇస్ గ్రాస్ప్డ్ బికాస్ ఆఫ్ ది అవయవి, బికాస్ అవయవి ఇస్ ది ధర్మ అట్రిబ్యూట్ అండ్ ఓన్లీ త్రూ ది అట్రిబ్యూట్ యూ కెన్ గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. తస్మాత్ అస్తి అవయవీ యో మహత్వాది వ్యవహారాపన్న, దేర్ఫోర్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ అవయవీ, విచ్ ఇస్ ది కాజ్ ఫార్ ఆల్ ది మహత్ ఎక్సెట్రా, విచ్ హాస్ టేకెన్ అప్ ది గ్రాసర్ ఫార్మ్ ఎక్సెట్రా. సమాపత్తే నిర్వితర్కాయ విషయో భవతి, అండ్ విచ్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది నిర్వితర్క సమాధి, నిర్వితర్క సమాపత్తి. సో దట్ అవయవీ ఎగ్జిస్ట్, దట్ ఆబ్జెక్ట్ విచ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ అవయవి దట్ ఎగ్జిస్ట్. ఏతయా ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతయా ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతయా ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. త్రూ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇట్సెల్ఫ్, ది సవితర్క నివితర్క ఎక్స్ప్లెనేషన్ ఇట్సెల్ఫ్, సవిచార అండ్ నిర్విచార ఆల్సో అస్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. తత్ర భూత సూక్ష్మేషు అభివ్యక్త ధర్మకేషు దేశ కాల నిమిత్త అనుభవ అవచ్ఛిన్నేషు యా సమాపత్తి సా సవిచార ఇతి ఉచ్యతే. దేట్ ఇన్ ది భూత సూక్ష్మ సూక్ష్మేషు, భూత సూక్ష్మేషు మీన్స్ అభివ్యక్త ధర్మకేషు, భూత సూక్ష్మేషు, దట్ విచ్ ఇస్ విచ్ యు ఆర్ దో ఇట్ ఇస్ సెటిలర్ విచ్ యు ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇన్ దట్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఆగమ శృతి వెర్బల్ టెస్టిమనీ ఆర్ ఇన్ఫరెన్స్ అనుమాన. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ దేశ కాల నిమిత్త అనుభవ అవచ్ఛిన్నేషు, దట్ ఇస్ విచ్ ఇస్ డిపెండెంట్ ఆన్ విచ్ హ్యాస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ functionalities which is attributes. Desha, it has a desha, it has a specific place. Kala, it has a time. It has a nimitta cause. It has an anubhava experience. With this it is attributed, that samapatti, with that whatever knowledge which is dependent on desha, kala, etc., that is savichara. It is saha, vikalpena saha. So that is savichara. Vikalpa means attributes. With attributes it exists here. So that is called savichara. That which knowledge dependent on the desha, kala, etc., the time, space, etc., that is savichara. If it is dependent on attributes, it is saha. If it is not dependent on attribute, it is, that is the difference in both the places. తత్రాపి ఏకబుద్ధి నిర్గ్రాహ్యం ఏవ ఉదిత ధర్మ విశిష్టం భూత సూక్ష్మం ఆలంబనీభూతం సమాధి ప్రజ్ఞాయాం ఉపతిష్ఠతే. తత్రాపి ఏకబుద్ధి నిర్గ్రాహ్యం ఏవ ఉదిత, దేర్ ఆల్సో ఏకబుద్ధి నిర్గ్రాహ్యమేవ ది బుద్ధి. సి ప్రీవియస్లీ ఆల్సో ఏక బుద్ధి నిర్గ్రాహ్య ఏవ, హియర్ ఆల్సో ఏక బుద్ధి నిర్గ్రాహ్య ఏవ. ఏక బుద్ధి ది భాష్య, ఇట్ సెడ్ 43rd సూత్ర భాష్య, తస్యః ఏక బుద్ధి ఉపక్రమః. హియర్ ఆల్సో ఏకాం బుద్ధి ఉపక్రమతే ఆరభ్యతే ఇది. హియర్ ఆల్సో ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది ఏక బుద్ధి నిర్గ్రాహ్యం, ఇట్ ఇస్ కంట్రోల్డ్ బై దట్ సింగిల్ థాట్ ఫంక్షన్. అవశిష్టం భూత సూక్ష్మం ఆలంబనీ భూతం, అండ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టిఫికేషన్, ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ భూత సూక్ష్మ తన్మాత్ర, ది సెటిల్ ఫార్మ్స్. సమాధి ప్రజ్ఞాయాం ఉపతిష్టతే, అండ్ ఇట్ ఇస్ దట్ విచ్ ప్రెసెన్స్ ఇట్సెల్ఫ్ డ్యూరింగ్ ది సమాధి ప్రజ్ఞ. ది ఆబ్జెక్ట్, ది నాలెడ్జ్ ఇస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెటిల్ ఆబ్జెక్ట్.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.com.

0: നിരവധിം ക്ഷീരാംബുധിം ദത്തവാൻ. സഹ ആർത്തത്രാണപരായണ ഭഗവാൻ ഗംഗാധര മേ ഗതി ഇതി. ഘോരം ദുഷ്കരം തപഃ കുർവതേ തപഃ അനുതിഷ്ഠതേ. ഖിന്ന മനസേ ഖിന്നം ശോകാഗ്രസ്തം മനഃ യസ്യ തസ്മൈ ഉപമന്യവേ വ്യാഘ്രപാദസൂനവേ ധൗമ്യാഗ്രജസ്യ ച ഭഗവത്യവഹിതമനസേ ഇതി യാവത്. യഹ ഇതി വാക്യശേഷഃ കാരുണ്യാത് തദ്ദുഃഖപ്രഹാണേച്ഛാതഃ നിരവധിം നിസ്സീമാനം ക്ഷീരാംബുധിം ക്ഷീരസമുദ്രം ദത്തവാൻ സഹ ഭൂതഭാവനഃ ആർത്തത്രാണപരായണഃ ഭഗവാൻ ഗംഗാധരഃ മേ ഗതിഃ. തത്ര ഉപമന്യോഃ മനഃഖേദേ ഹേതുമാഹുഃ. സ്വാദുക്ഷീരം മാതുലഗൃഹേ നിപീയ സ്വകീയം ഗൃഹം ഗത്വാ ക്ഷീരാലാഭവശേന ഇതി. സ്വാദു രസനേന്ദ്രിയേഷ്ടം ക്ഷീരം ഗവ്യം പയഃ. മാതുലഗൃഹേ ഇത്യനേന മാതൃജന്മഗൃഹേ ഇത്യർത്ഥഃ. നിപീയ ആസ്വാദ്യ സ്വകീയം ഗൃഹം ഗത്വാ ഇത്യനേന സ്വപിതുർഗേഹമേത്യ ഇത്യർത്ഥഃ. ക്ഷീരാലാഭവശേന ക്ഷീരസ്യ അഹരഃ പേയസ്യ പയസഃ അലാഭഃ അപ്രാപ്തിഃ തസ്യ വശഃ അഭിഭവഃ ക്ഷീരാലാഭവശഃ തേന ഇതി. ഏവം വർത്തതേ കഥ. അസ്തി ശിവം നാമ ശിവമധികൃത്യ പ്രവൃത്തം ചതുർവിംശതിസഹസ്ര ഗ്രന്ഥസംഖ്യാകം ചതുർത്ഥം പുരാണം. യഥോക്തം തദന്തർഗതായാം സപ്തമ്യാം വായവീയസംഹിതായാം ബ്രാഹ്മം പാദ്മം വൈഷ്ണവം ച ശൈവം ഭാഗവതം തഥാ ഭവിഷ്യം നാരദീയം ച മാർക്കണ്ഡേയമതഃപരം ആഗ്നേയം ബ്രഹ്മവൈവർത്തം ലൈംഗം വാരാഹമേവ ച സ്കാന്ദം ച വാമനം ചൈവ കൗർമ്മം മാത്സ്യം ച ഗാരുഡം ബ്രഹ്മാണ്ഡം ചേതി പുണ്യോയം പുരാണാനാമനുക്രമഃ തത്ര ശൈവം തുരീയം യത് ശാർവം സർവാർത്ഥസാധകം ഇതി. തസ്യ ഭേദാഃ ഏവ മുക്താഃ. യദിദം ശൈവമാഖ്യാതം പുരാണം വേദസംമിതം തസ്യ ഭേദാൻ സമാസേന ബ്രുവതോ മേ നിബോധത ഇതി. വ്യാസേന തത്വസംക്ഷിപ്തം ചതുർവിംശത്സഹസ്രകം ശൈവം തത്ര പുരാണം വൈ ചതുർത്ഥം സപ്തസംഹിതം വിദ്യേശ്വരാഖ്യാ തത്രാദ്യാ ദ്വിതീയാ രുദ്രസംഹിത തൃതീയാ ശതരുദ്രാഖ്യാ കോടിരുദ്രാ ചതുർത്ഥികാ പഞ്ചമീ കഥിതാചോമാ ഷഷ്ഠീ കൈലാസസംഹിത സപ്തമീ വായവീയാഖ്യാ സപ്തൈവം സംഹിത ഇഹ ഇതി. വായവീയസംഹിതായാഃ ഭേദഃ പുനരുച്യതേ. ചതുസ്സാഹസ്രകം യത്തു വായവീയമുദീരിതം തദിദം വർത്തയിഷ്യാമി ഭാഗദ്വയസമന്വിതം ഇതി. അത്ര സപ്തമ്യാം വായവീയസംഹിതായാം ഭഗവതാ വായുനാ നൈമിഷാരണ്യസ്ഥേഭ്യഃ ഋഷിഭ്യഃ പരമേശ്വരസ്യ കഥാഃ നിവേദിതാഃ. പുരാ ഹി ശൗനകാദയഃ മഹർഷയഃ ശിവതത്വം ജ്ഞാതുകാമാഃ ബ്രഹ്മാണം പ്രപേദിരെ. സ ച താൻ മഹർഷീന് സഹസ്രവർഷപര്യന്തം ക്രതും കഞ്ചിത് അനുതിഷ്ഠിതമാദിദേശ. തത്സമാപ്തൗ പിതാമഹ നിദേശാത് വായുഭഗവാൻ തത്ര ആവിർഭൂയ ശിവതത്വം താൻ ഋഷീനുപദിശ്യ താൻ അനുജഗ്രാഹ. ശിവാത് വായോഃ ഉത്തമത്വകഥനേന യസ്യ വിഷരാജാശിനഃ പരമേശ്വരസ്യ അപകർഷഃ മധ്വാചാര്യൈഃ ശ്രീമദ്ഭാഗവതവചനവിരുദ്ധം കൃതഃ തസ്യ ഭഗവതോ വിഷകണ്ഠസ്യ സ്തുതിഃ പ്രഥമേ ശ്ലോകേ കൃത ശ്രീമദപ്പയ്യദീക്ഷിതേന്ദ്രൈഃ. ശിവഭക്തവർഗേണ ഭഗവതാ വായുനാ യസ്യ ഗുണകഥാഃ ശിവപുരാണേ വർണിതാഃ തസ്യ ശ്രീ പാർവതീപതേഃ സ്തുതിം വിധാതുമേവായം ദ്വിതീയ ശ്ലോകഃ നിബദ്ധഃ ഇതി പ്രതീയതേ. തത്ര ഉപമന്യുവൃത്താന്ത ജിജ്ഞാസുഭിഃ മഹർഷിഭിഃ വായുദേവം പ്രതി കൃതഃ പ്രശ്നഃ. ധൗമ്യാഗ്രജേന ശിശുനാ ക്ഷീരാർത്ഥം ഹി തപഃ കൃതം തസ്മാത് ക്ഷീരാർണവോ ദത്തഃ തസ്മൈ ദേവേന ശൂലിനാ ഇതി. താൻ പ്രതി വായുദേവ കൃതം ഉത്തരം. ക కదాచిత్ క్షీరమత్యల్పం పీతవాన్ మాతులాశ్రమే ఈష్యయా మాతులసుతం సంతృప్త క్షీరముత్తమం పీత్వా స్థితం యథాకామం దృష్ట్వా వై మాతులాత్మజం ఇతి. పునరుచేతే తత్రైవ ఉపమన్యుర్వ్యాఘ్రపాదిః ప్రీత్యా ప్రోవాచ మాతరం ఇతి. క్షీరాలాభవశేన ఖిన్నమనసః ఉపమన్యోః ప్రవృత్తిమాహ మాతర్మాతర్ మహాభాగే మమ దేహి తపస్విని గవ్యం క్షీరమతిస్వాదు నాల్పముష్ణం పిబామ్యహం ఇతి. పునరుచ్యతే భగవాన్ వాయుః తచ్ఛ్రుత్వా పుత్రవచనం తన్మాతా చ తపస్విని వ్యాఘ్రపాదస్య మహిషి దుఃఖమాపత్తదాచస ఉపలాల్యాత సుప్రీత్య పుత్రమాలింగ్య సాదరం దుఃఖితా విలలాపాథ స్మృత్వా నైర్ధన్యమాత్మనః స్మృత్వా స్మృత్వా పునః క్షీరం ఉపమన్యుస్స బాలకః దేహి దేహీతి తామాః రుదన్భూయో మహాద్యుతిః తద్ధటం సా పరిజ్ఞాయ ద్విజపత్నీ తపస్విని శాంతయేతద్ధటస్యాథ శుభోపాయ మరీరచత్ ఉంఛవృత్త్యార్జితాన్ బీజాన్ స్వయం దృష్ట్వా చ సా తదా బీజపిష్టమథాలోడ్య తోయేన కలభాషిణి ఏహ్యేహి మమ పుత్రేతి సమపూర్వం తతస్సుతం ఆలింగ్యాదాయ దుఃఖార్తా ప్రదదౌ కృత్రిమం పయః పీత్వా చ కృత్రిమం క్షీరం మాత్రాదత్తం స బాలకః నైతత్ క్షీరమితి ప్రాహ మాతరం చాతి విహ్వలః దుఃఖితా సా తదా ప్రాహ సంప్రేక్ష్యాఘ్రాయ మూర్ధని సమ్మార్జ్య నేత్రే పుత్రస్య కరాభ్యాం కమలాయతే ఇతి. జనన్యువాచ త్వం మాతుల గృహే స్వల్పం పీత్వా స్వాదుపయశ్రితం జ్ఞాత్వా స్వాదు త్వయా పీతం తజ్జాతీయమనుస్మరన్ దత్తం న పయ ఇత్యుక్త్వా రుదన్ దుఃఖీకరోషి మాం ప్రసాదేన వినాశం భోః పయస్తవ న విద్యతే పాదపంకజయోస్తస్య సాంబస్య సగణస్య చ భక్త్యా సమర్పితం యత్తత్ కారణం సర్వసంపదాం అధునా వసుదోస్మాభిః మహాదేవో న పూజితః సకామానాం యథాకామం యథోక్త ఫలదాయకః ధనాన్యుద్దిశ్య నాస్మాభిః ఇతః ప్రాగర్చిత శివః అతో దరిద్రాః సంజాతాః వయం తస్మాన్ నతేపయః ఇతి. అనేన యో భక్తః యేన భావేన భగవంతమారాధయతి తథైవ స భగవాన్ అనుగృహ్ణాతి తం భక్తం ఇతి సూచితం. అథ తద్దౌర్భాగ్యహేతుభూతదురితశమనార్థం భక్తవత్సలం భగవంతమేవ ఉపాసితుం తన్మాత తం శశంసేత్యాహ విలంబం మా కృథాస్త్వం హి భజసాంబం సదాశివం తస్య దేవాధిదేవస్య శివస్య వరదాయినః సాక్షాన్ నమశివాయేతి మంత్రోయం వాచక స్మృతః ప్రబలశ్చ తథా హ్యేషః మంత్రః మంత్రాంతరాదపి సర్వరక్షాక్షమోప్యేషః నాపరః కశ్చిదిష్యతే తస్మాత్ మంత్రాంతరాంస్త్యక్త్వా పంచాక్షరపరోభవ తస్మిన్ జిహ్వాంతరగతే నకించిదిహ దుర్లభం ఇతి. మాతుర్గిరమాకర్ణయతః ఉపమన్యోః అగ్రిమాం ప్రవృత్తిమాహ ఏవం మాత్రా సమాదిశ్య శివమస్త్విత్యుదీర్య చ విసృష్టస్తద్వచో మూర్ధ్ని కుర్వన్నేవ తదా మునిః తాం ప్రణమ్యైవ ముక్త్వా చ తపః కర్తుం ప్రచక్రమే తమాహ చ తదా మాత శుభం కుర్వంతు తే సురాః అనుజ్ఞాతస్తయా తత్ర తపస్తేపే సదుశ్చరం హిమవత్ పర్వతం ప్రాప్య వాయుభక్షః సమాహితః తపసా తస్య విప్రస్య చోపమన్యోర్ మహాత్మనః చరాచరం చ మునయః ప్రదీపితమభూత్ జగత్ ఇతి. ఏవం ఉగ్రే తపసి స్థితస్య తస్య ఉపమన్యోః పురస్తాత్ భగవాన్ శివః ప్రాదుర్భూయ వాంఛితాదప్యధికం ఫలం దదౌ ఇత్యాహ. క్షీరార్ణవసహస్రం చ పీయూషార్ణవమేవ వా దధ్యాదేరర్ణవాంశ్చైవ ఘృతోదార్ణవమేవ చ ఫలార్ణవం చ బాలస్య భక్ష్యభోజ్యార్ణవం తథా అపూపానాం గిరిం చైవ దర్శయామాస సప్రభుః ఇతి. పునరుచ్యతే అత్రైవ క్షీరాబ్ధిరపి సాకారః క్షీరం స్వాదుకరే దధత్ ఉపస్థాయ దదౌ పిండీభూతం క్షీరమనశ్వరం యోగైశ్వర్యం సదాతుష్టిం బ్రహ్మవిద్యామనశ్వరాం సమృద్ధిం పరమాం తస్మై దదౌ सन्तुष्टमानसः इति। अथ उपमन्युः निश्चञ्चलां शिवभक्तिं प्रार्थयामास भगवन्तम् इत्याह। प्रसीद देवदेवेश प्रसीद परमेश्वर स्वभक्तिं देहि परमां दिव्यामव्यभिचारिणीं श्रद्धां देहि महादेव त्वत्सम्बन्धिषु मे तदा स्वदास्यं परमं स्नेहं सान्निध्यं चैव सर्वदा। एवमुक्त्वा प्रसन्नात्मा हर्षगद्गदयागिरा सतुष्टाव महादेवं उपमन्युर्द्विजोत्तमः। देवदेव महादेव शरणागत वत्सल प्रसीद करुणासिन्धो साम्बशङ्कर सर्वदा इति। अथ भगवान् एतदप्यनुगृह्य अन्तर्दधे। अनेन कथेयं समाप्ता, अनेन च भाषणमिदं समापयामि। हर नमः पार्वती पतये, हर हर महादेव।
1: ओम नमः शिवाय।
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

ఆదినహం మాయా శక్తి విలాస కల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే రావ్.

ఆత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ వివోః తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వ